ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆశ్వేజమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీ శనివారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:56 దాటి 55 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం జయ జయ హే భారతి బృందగానం వింటారు. రచన శ్రీ హరేరామాచార్య, సంగీతం శ్రీ బిఏ నారాయణ.

0: TVK has won two assembly by-polls in Tamil Nadu. In Puducherry, the ruling All India NR Congress, AINRC, has retained the Thattanchavadi assembly seat. Meanwhile, in Assam, BJP candidate Devashish Sharma won the Nagaon Lok Sabha by-election, defeating his nearest rival, All India United Democratic Front Chief Badruddin Ajmal, by over 1,42,000 votes. Congress candidate Sibomani Bora finished third. In men's cricket, West Indies defeated India by 6 wickets in the second T20 International in Ranchi last night, levelling the 5-match series to 1-1. Chasing a target of 250 runs, West Indies overhauled the score, posting 250 runs for the loss of 4 wickets in 18.3 overs, winning the match with 9 balls to spare. Captain Shai Hope led from the front with a magnificent 102 of 45 balls, while Sherfane Rutherford's 84 of 37 set the chase alight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గద్యం వింటారు.
2: నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచల సింహాచలాదిశిఖరిమాలాకులస్య నాథముఖబోధనిధి వీధిగుణరసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణగుణవశంబద పరమపురుషకృపాపూర విభ్రమదతంగశృంగగళద్గగనగంగ సమాలింగితస్య సీమాతిగగుణరామానుజముని నామాంకిత బహుభూమాశ్రయసురధామాలయ వనరామాయత వన సీమా పరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఝరానంతార్యాహార్య ప్రశ్రవణ భారాపూర విభ్రమద సలిల భరభరిత మహాతటాకమండితస్య కలికర్దమలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమమునిగణ నిషివ్యమాణ ప్రత్యక్షీభవన్నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాధిపీడిత నిరార్తి జీవన నిరాశ భూసురపరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయమానసాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య ధరణితలగత సకల హత కలిల శుభ సలిలగత బహుళ వివిధ మలహతి చతుర విలోకనమాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహు సంకట నరకావట పత దుష్కట కలి కంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాకృత కమలార్చిత శుభమజ్జన జల సజ్జన భరిత నిజ దురితహతి నిరత జన సతత నిరస్త నిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూరిమంజమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖర శేఖర మహాకల్ప శాఖీ కర్వీ భవదతి గర్వీకృత గురుమిర్వీష గిరిముఖోర్వీధర దకులర్వీకర దయతోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృత చననవఘన గర్వచరణ నిపుణ తను కిరణమ శృణిత గిర శిఖర శేఖర తరుని కిరతిమిరహ వాణీపతి శర్వాణీ దయితేంద్రాణీశ్వర ముఖవాణీ యోరసవేణీ భశుభవాణీ సుతమహిమాణీ యస్తకోటీర భవదఖిల భువన భవన

బాలవృత బాలాబ్జ సలీలామల ఫాళంక సమాలంకృత ధారాధ్వయావధీరణ ధీర లలిత తర విశద తర ఘనసార మయోర్ధ్వపుండ్ర రేఖాద్వయ రుచిర సుకవీశ్వర దళి భాస్వర కమలోదర ఘటమేదుర నవకేసర తతి భాసుర పరిపింజర కనకాంబర లలితోదర తదాలంబజంభరిపు మణిస్తంభ గంభీర మరంభస్తంభన సముజృంభమాణ పీవరోరుయుగళ తదాలంబ పృథు కదలీ ముకుళ మదహరణ జఘా జంఘ యుగళ నవ్యదళ భవ్య కలపీతమల శోణిమల సన్మృదుల సత్కిసలయాంబ్ర జల జలకారి బల శోణతలపత్ కమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాదిష్ఠితాంగుళి గాఢ నిపీడిత పద్మాసన చాలుతలావధిలంబ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పక శాఖా విభ్రమదాయి మృణాళలతాయక సముజ్వలతర కనక వలయ వల్లితైకతర బాహుదండయుగళ యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళ అభినవశాన సముత్తేజిత మహామహానిలఖండమద ఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ పరంపరాగుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాళంబ దీప్తి సమాలంబిత విశాల వక్షస్థల గంగాఝర తుంగకృతి భృంగావళి భంగావహ సౌధావళి బాధాపహ ధారా నిభహారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమమ శృణిత మహీతిమిరహ బింగాకృతి భృంగారు నిభంగార దళంగామల నిష్కాసిత దుష్కార్య ఘనిష్కావళి దీప ప్రభనీ పచ్చ వితాపప్రద కనకమాలికాపి సంగీత సర్వాంగ నవదళిత దశవలిత మృదులలిత కమల తతి మద విహృతి చతురతర పృథులతర సరసతర కనక సరమయ రుచిర కంఠికా కమనీయ కంఠ వాతాశనాధిపతి శయన కమల పరిచరణ రతి సమీహితాఖిల ఫణధర తతిమతికర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగావగమిత శయన భూతాహిరాజా జాతాతిశయ రవికోటి పరిపాటి ధర కోటి కితవాటి రసధాటి ధర మణిగణ కిరణ విసరణ సతత విధుతతిమిర మోహగర్భగేహ అపరిమిత వివిధ భువన భరితాఖండ బ్రహ్మాండ మండల పిచండిల ఆర్య ధుర్యానంతార్య పవిత్ర ఖనిత్ర పాత పాత్రీకృత నిజ చుంబిత గత వ్రణ కిణ విభూషణ వహన సూచిత శ్రిత జన వత్సలతాదిక శయన మడ్డుండిమ ధమరు జర్జర కాహళి పటహావళి మృదుమర్దశాలి మృదంగ దుంధుభి ఢక్కికాముఖ హృజవాజ్జగ మధుర మంగళనాదమేదుర విశ్రుమర సరసగానర సరుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతత తట పద్మాలయా పద పద్మరేణు సంచిత వక్షస్తటపటవాస శ్రీనివాస సుప్రసన్నో విజయత నాట ఆరభి భూపాళ బిలహరి మాయా మాడవ గౌళ అసావేరి సావేరి శుద్ధ సావేరి దేవగాంధారి ధన్యాసి బేగడ హిందుస్థానీ తోడి నాటకురుంజి శ్రీరాగ శహన అఠాన సారంగి దర్బారు పంతువరాళి వరాళి కళ్యాణి యమునా కళ్యాణి హుసేని జంఝాళి కౌమారి కన్నడ ఖరహర ప్రియా కలహం

0: మధ్యమావతి ఝంఝూటి సురటి ద్విజావంతి మలమలయాంబరి కాఫీ పరశుధనాసరి దేశిక తోడి ఆహిరి వసంత గౌడి పంతు కేదార గౌళి కనకాంగి రత్నాంగి గానమూర్తి వనస్పతి వాచస్పతి దానవతి మానరూపి సేనాపతి హనుమత్తోడి దీనులౌ నాటక ప్రియ కోకిల ప్రియ రూపవతి గాయక ప్రియ వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబారి ఝంకారధ్వని నటభైరవి గీర్వాణి హరికాంభోజి ధీరశంకరాభరణ నాగానందిని యాగప్రియ విశ్రుమరసరసగానరసేత్యాది సంతత సంతత్యమాన నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతతత పద్మాలయా పద పద్మరేణు సంచిత వక్షస్తటపటవాస శ్రీ శ్రీనివాస సుప్రసన్నో విజయతాం శ్రీ అలమేల్మంగా సహిత శ్రీ శ్రీనివాస స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా పనస పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుల మందార హింతాలాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచ అశోక మధుక అమలక హిందుక రాగకేత కన్య పూర్ణకుంద పూర్ణ గంధరస కందవన వంజుళ ఖర్జూర సాల గోవిదార హింతాల వికట వైకస వరుణ తరుణ ఘమరణ విచుళంక అశ్వత్థ యక్ష వసుధ వర్ముధ మంత్రిణీ తింత్రిణీ బోధన్య క్రోధ ఘటపట విటల జంబూ మాతల్లి వసతి వాసతి జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందేహ తమాలమాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షి జాతి సమూహ బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర నానాజాచ్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ పద్మనాగేంద్ర ప్రవాళ మౌక్తిక స్ఫటిక హేమరత్న ఖచిత దగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మర్దళ మురబక ఝల్లరీ శంఖ కాహళ నృత్య గీత తాళవాద్య కుంభవాద్య పంచముఖ వాద్య ఆహామీమారన్నటీ వాద్య కిటికుంతల వాద్య మరటీ చౌందౌ వాద్య తమిళ వితాళ వాద్య దక్కరాగ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహ కాంశవాద్య భరతనాట్యాలంకార కిన్నర కింపురుష రుద్రవీణ ముఖవీణ వాయువీణ తుంబుర వీణ గాంధర్వ నారద వీణ స్వరమండల రావణహస్త వీణ హస్తక్రియాలంక్రియాలంకృతానేక వివిధ వాద్య వాపీ కూప తటాకాది గంగా యమునా రేవా తరుణా శోణ నది సువర్ణముఖి వేగవతి వేత్రవతి క్షీరవతి బాహునది గరుడ నది కావేరీ తామ్రపర్ణి ప్రముఖా మహాపుణ్య నద్యః సకల తీర్థైః సహాభకూలాంగత నదీ ప్రవాహ ఋగ్యజుస్సామాధర్వణ వేద శాస్త్రేతిహాస పురాణ సకల విద్యాఘోష భానుకోటి ప్రకాశ చంద్రకోటి సమాన నిత్య కళ్యాణ పరంపరోత్తరాభివృద్ధి భూయాదితి భవంతో మహాంతోను గృహంతు.
1: శ్రీ వెంకటేశ్వర స్వామి గద్యం విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు.
1: భౌతిక దేహం రోగాలకు నిలయం. మనస్సు చంచలమైనటువంటిది, బుద్ధి సంకుచిత్వం కలిగినటువంటిది. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. అంటే ముందు విషము వలె గోచరిస్తూ ఉంటుంది, తరువాత అమృతమయం అవుతుంది. సజ్జన సాంగత్యం చెయ్యి నువ్వు, భూతదయ కలిగి ఉండు, సమస్త ప్రాణులలోనూ భగవంతుణ్ణి సందర్శించు అంటారు శంకర భగవత్పాదుల వారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయే. మనస్సే మనుష్యుల బంధమోక్షములకు మూల కారణమైనటువంటిది. కాబట్టి మనస్సును భగవంతునిపై మరలిస్తే నీ జీవితం తప్పకుండా ధన్యం అవుతుంది. అటువంటి భగవంతుని యథార్థ స్వరూప జ్ఞానము కానీ దర్శనము కానీ అతని కృప లేకుండా లభించడం దుర్లభమైనటువంటిది. భగవంతుడు అనుగ్రహించి ఎవరి యందు తన జ్ఞానము కలిగించునో అతడే భగవంతుని తెలుసుకోగలడు. భగవంతుని యొక్క కృప భక్తుల యందు వ్యక్తమవుతూ ఉంటుంది. భక్తిరహితమైనటువంటి కర్మతో, ప్రేమరహితమైనటువంటి జ్ఞానముతో భగవానుని యథార్థ స్వరూపము బోధపడదు. నిష్కామ కర్మతో భగవానుని ఐశ్వర్యరూపం తెలియబడుతూ ఉంటుంది. ఈ దృశ్య జగత్తంతయు నామరూపములకు ఆధారమై వాటికి సంఘటిత శక్తి మార్పులేని సజీవ శాశ్వత చైతన్యమే భగవంతుడు. చూచుటకు వీలుకాని ద్రష్ట, సంకల్పములేని సంకల్పకర్త. భగవంతుని నువ్వు చూడలేకపోయినను తనను నమ్మియున్న వారి హస్తములతో నీకు సహకరిస్తాడు. నువ్వు వాని మాటలు వినకపోయినను నీ మాటలను భగవంతుడు తప్పకుండా వింటాడు. అతనిని నువ్వు గ్రహించకపోయినను నీ మనస్సులో ఏముందో తెలుసుకోగలుగుతాడు. సర్వశక్తిమంతుడు అనంత విజ్ఞాని అయి వెలుగుతూ దృశ్య జగత్తు అందలి సమస్త కార్యకలాపములకు ఆయన అధ్యక్షుడు. భగవంతుని ఇచ్చయే ఎల్లెడల నియమితమై చెల్లుతూ ఉంటుంది. భూమ్యాకర్షణ సిద్ధాంతము, భౌతిక శాస్త్రమునందలి తారతమ్య సిద్ధాంతము, కార్యకారణ సిద్ధాంతము అన్నీ భగవంతుని యొక్క సంకల్పమునకు వ్యక్తరూపములే. సౌందర్యము, విజ్ఞానము, కరుణ, ప్రేమ, సద్బుద్ధి, శాంతము, ఆనందము అన్నీ భగవంతుని యొక్క లక్షణములే. ప్రకాశము, సత్యము, సర్వశక్తులకు మూలము భగవంతుడే. నీలో శక్తి బలము పెరగడానికి సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుణ్ణి ధ్యానించటే సరి అయినటువంటి మార్గం. ఆయన సర్వాంతర్యామి, అతీతుడు అయి ఉన్నాడు. వ్యక్తము అవ్యక్తము కూడా భగవంతుడే. భగవంతుడు అనంత దయాసాగరుడు, అపరిమితమైనటువంటి కరుణామయుడు, సర్వజీవులకు జయమై నిలిచి ఉన్నాడు. అటువంటి భగవంతుని అన్వేషించి సాక్షాత్కరించుకోగలుగుతావు నువ్వు ఎప్పుడు? మనస, వాచ, కర్మణ భగవంతుణ్ణి ధ్యానించినప్పుడే. అప్పుడు మాత్రమే నువ్వు సర్వ స్వతంత్రుడవై పరిపూర్ణ వ్యక్తిత్వంతో నువ్వు ప్రకాశించగలవు, నిరాటంకంగా నీ జీవితాన్ని గడపగలవు. కాబట్టి మానవుడనేటటువంటి వాడు ఎంతో సంస్కారం వల్ల లభించినటువంటి ఉదాత్తమైనటువంటి మానవ జన్మ, దీనిని సార్థకపరుచుకోగలగాలి. సర్వజీవుల యెడ దయ, క్షమ, సహనము, ఆత్మత్యాగము వంటి సుగుణములు నీలో ఉంటే భగవంతుడు నీవాడవుతాడు. నీ జీవితానికి జీవమై, గురువై, తల్లియై, తండ్రియై నీ హృదయములో వెలిసినటువంటి భగవంతుని కడు వినయముతో అంజలి ఘటించు. ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రాపంచిక వ్యవహారములలో ఉన్నప్పటికీ భగవంతునిపై అవ్యాజ అనురక్తితో, భక్తి ప్రమత్తులతో ఏకోన్ముఖమగునట్లుగా నీ మనస్సును తీర్చిదిద్దుకో. అహంకారాన్ని విడిచిపెట్టి సర్వజీవులు ఆ భగవానుని స్వరూపముగా భావించి ప్రేమించు. నీ జిజ్ఞాసకు పరమావధి అయినటువంటిది, నీ హృదయమునకు ప్రేమును చేకూర్చినటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే. ఈ విషయాన్ని తెలుసుకో. భగవన్నామము మధురమైనటువంటిది. ఆ నామము జపించుటకు ఒక విధానం.

0: అనేటటువంటిది ఉన్నది. అందువలన నువ్వు ఆనందాన్ని పొందటమే కాకుండా నువ్వే ఆనందానికి నిర్వచనం కాగలవు. అందుకు ముందుగా శరణాగతిని పొందు. భగవంతుని సర్వవ్యాపకత్వమును అంగీకరించేటటువంటి ఈ భావమును మనసునందుంచుకొని భగవన్నామాన్ని స్వీకరించు.
1: చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పండ్లు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వరిలో మందులు లేకుండా పంట సాగు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: మనం ఆరుగాలం కష్టపడి మంచి పంట పండించాలనే ఉద్దేశంతో మనం చాలా కష్టపడతాం, చాలా శ్రమ పడతాం. కాకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా పంట మీద ఎప్పుడైనా ఏదైనా పురుగు పుట్ర కనిపిస్తే వాటిని తగ్గించడానికి మనం చాలా ఆతృత పడతాం. ఎందుకంటే అవి మన పంటను ఏదన్నా దెబ్బతీస్తాయేమో, దిగుబడులు తగ్గుతాయేమో అనేటువంటి ఆలోచనతో. కానీ ఇక్కడ పంట మీద వచ్చేటువంటి పురుగు పుట్రాన్ని పూర్తిగా లేకుండా చేయటం అనేటువంటి ఆలోచన మటుకు ఖచ్చితంగా మనం మార్చుకోవాలి. అది గనక మార్చుకోకపోతే మనం ఇలానే ఖర్చు పెడుతుంటాం, ఇలానే రసాయనాలు వాడుతూ ఉంటాం. సహజ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయంలో లేకపోతే మంచి యాజమాన్య పద్ధతులతోటి మనము పురుగు పుట్ర రాకుండా చూసుకోవాలన్నా, వచ్చిన వాటిని నియంత్రించాలన్నా అది సాధ్యమైంది. కానీ అసలు లేకుండా చేయటం అనేది కుదరదు, అది సరైనటువంటి ఆలోచన కూడా కాదు. ఎందుకంటే ప్రకృతిలో అవి కూడా జీవులు, కాస్త కోస్త వాటికి ఆహారం అవసరం. ఎప్పుడైతే ఒక శృతిమించి మన పంటను విపరీతంగా నష్టం చేస్తున్నాయో అప్పుడు వాటి నియంత్రణ గురించి ఆలోచించాలి. సరే, అసలు రసాయనాలు వాడకుండా మంచి పంట పండించాలా, మంచి బువ తినాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుంది మనలో. కాకపోతే ఇది సాధ్యమా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని మాటలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొట్టమొదటిది, మనము మన ప్రాంతంలో వచ్చేటువంటి పురుగు పుట్ర సంబంధించి కాస్త అవగాహన పెట్టుకొని అవి రాకుండా ఉండటానికి మన శాస్త్రవేత్తలు ఏదన్నా మంచి రకాల్ని అభివృద్ధి పరిచారా లేదా అనేది మటుకు ఆరా తీసుకోవాలి. ఈ అలవాటు మనలో చాలా తక్కువ మందికి ఉంది. దిగుబడి ఎక్కువగా వచ్చేటువంటి రకాలను ఎంచుకుంటాం, సన్న బియ్యాన్ని ఎంచుకుంటాం, ఇది మంచిది కాదంట్లా. మార్కెట్ ఏది ఉందో అది కూడా ఎంచుకుంటాం. కానీ మన దగ్గర ఎక్కువగా వచ్చేటువంటి దోమపోటు కానీ, కాండం తొలిచి పురుగు కానీ, ఇలాంటివి రాకుండా ఉండేవి, తట్టుకునేవి ఏదన్నా రకాలు శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారా అది తెలుసుకొని మన పంటకెళ్ళాలి. సరే, మంచి రకాన్ని ఎంచుకున్నాం. ఇక పురుగు పుట్ర సంబంధించి రసాయనాలు వాడకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? ముఖ్యంగా మన మొక్క ఆరోగ్యంగా, బలంగా, అలాగే రోగాలను తట్టుకునే శక్తి కలిగిందిగా ఉండాలి. అలా ఎలా సాధ్యమవుతుంది? దానికి సాధ్యం అవ్వాలంటే మన నేల ఆరోగ్యం బాగుండాలి. ఎప్పుడైతే నేల ఆరోగ్యం బాగుంటుందో మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మొక్కకు అందుతాయి. అప్పుడు సంపూర్ణ పోషణతో మొక్క ఆరోగ్యంగా పెరిగితే ఈ చిన్న చిన్న రోగాలని వాటిని తట్టుకుంటుంది. కాబట్టి నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అనేది చాలా చాలా అవసరం. అలాగే ఏదైనా కాస్త కొస్త పురుగు పుట్ర వచ్చినా అవి గుడ్లు పెట్టకుండా మనం కాస్త జాగ్రత్త పడాలి. ఎట్లా? పంటలో ఈ పురుగు పుట్ర వచ్చేటువంటి సమయాలన్నీ కూడా సుమారుగా మన రైతాంగానికి అందరికీ తెలుసు. కాబట్టి దానికన్నా ఒక వారం ముందు, 4-5 రోజుల ముందు మనం పంట అంతా కూడా ఈ వేప సంబంధించినటువంటి

0: కషాయాలు కానీ వేప నూనె సంబంధించినటువంటి మందులు కానీ పిచికారీ చేసుకుంటే మన పంట అంతా మనకి ఈ చేదు వాసన కాస్త వస్తూ ఉంటుంది. అది మనకి కాస్త అనిపించవచ్చు కానీ పురుగులకు మటుకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎప్పుడైతే చేదు వాసన ఎక్కువగా వచ్చిందో ఏ పురుగు కూడా ఆ పంట మీద ఆకుల మీద గుడ్లు పెట్టవు. ఎందుకు, తర్వాత వాటికి వచ్చేటువంటి పిల్లలకి ఆహారం దొరకదేమో లేకపోతే చేదు ఆహారం తినాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో. అలాగే మన పంటకు కావాల్సినటువంటి పోషకాల్ని నేల నుంచి అందుకోలేకపోతే లేకపోతే నేలలో సరిగ్గా దొరకకపోతే పైపై నుంచి అయినా పోషకాలు అందేలాగా జీవామృతాలు తయారు చేసుకొని మనం గనక అప్పుడప్పుడు పిచికారీ చేసుకుంటున్నట్లయితే మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు అక్కడ దొరుకుతాయి. దానికి తోడు ఈ జీవామృతాలు వాటిల్లో కొన్ని రకాల హార్మోన్లు కూడా మరి మన మొక్కలకు అందుతాయి. కాబట్టి మొక్క ఏపుగా బలంగా ఆరోగ్యంగా పెరగటానికి అవకాశం వస్తుంది. ఇక సరే, మనము సహజంగా ఉండేటువంటి మిత్ర పురుగులను కూడా సంరక్షించుకునేటువంటి ఆలోచన చేయాలి. దానికి తూనీగలు, అలాగే మనకి సాలీళ్ళు, అలాగే ఇతర రకాలైనటువంటి పరాన్నజీవులు, సహజ శత్రువులు, వీటన్నిటిని కాపాడుకోవాలంటే అవి ఆవాసం ఉండటం కోసం మన గట్ల మీద పక్కల చివరి వరుసల్లో అక్కడక్కడ కొన్ని మొక్కలు ఉండాలి. ఏటి మీద అయితే అస్సలు పురుగు మందులు కొట్టమో ఆ మొక్కలుంటే వాటి మీద అవి పెరుగుతూ ఉంటాయి, లేకపోతే వాటి మీద అవి నిలబడతాయి, ఆవాసం ఏర్పరచుకుంటాయి. అప్పుడు అవి అంతా తిరుగులాడుతూ మన పంటకు నష్టం చేసేటువంటి పురుగు పుట్టని నియంత్రిస్తాయి. సరే, ఇదంతా జరుగుతుందా లేదా, మనకు ఉపయోగపడేటువంటి పురుగు పుట్ర అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయా లేదా అనేది చూడటం అనేది కూడా మనం అలవాటు చేసుకోవాలి. గతంలో మన అయ్యేవాళ్ళు పొలంలోకి వెళ్ళి పొలం అంతా ఆరిపారి చూసుకునేవాళ్ళు, కానీ మనకిప్పుడు అలవాటు తగ్గుతుంది. మనం పొలాన్ని పరిశీలించుకోవటం అలవాటు చేసుకోవాలి. మొక్కలు ఎట్లా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, ఏదైనా వడలినియా, సరైన సమయానికి పూత వస్తుందా, అన్నీ ఒకటేసారి వస్తున్నాయా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. మనము పొలం చుట్టూ కూడా కొన్ని రకాలైనటువంటి ఉపయోగపడేటువంటి మొక్కలను వేసుకుంటే జీవ వైవిధ్యం ఉంటుంది, మరి మన పంటకు వచ్చేటువంటి కొన్ని రకాల రోగాలు అవి కూడా రాకుండా కొంత ఆపటానికి అవకాశం ఉంటుంది. అలాగే అనవసరంగా నత్రజని ఎరువులను ఎక్కువ వేసుకోకుండా సిఫార్సు మేర మాత్రమే మనము మందులను వేసుకుంటే ఎరువు మందుల్ని మనకు నష్టం లేకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇందాక మనం అనుకున్నట్టుగా ఆరోగ్యకరమైన నేల, మంచి పంట యాజమాన్యం, సహజశత్రువుల సంరక్షణ, వృక్షాధారిత పద్ధతులతోటి సస్యరక్షణ, దాంతోపాటుగా మనము జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ కనుక చేసుకోగలిగినట్లయితే స్వచ్ఛమైన ఆహారోత్పత్తి సాధ్యమే అనేది మనకు అర్థమవుతుంది.
1: వరిలో మందులు లేకుండా పంట సాగు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పనులు కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగలేను 4 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. రాగల 4 రోజుల వరకు కోస్తాంధ్రయానం తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది 11వ తేదీ ఈ సమయంలో అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 13వ తేదీ ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రయానం అలాగే బంగాళాఖాతంలో ఆంధ్రేయేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి రాగల 4 రోజుల వరకు ప్రస్తుతానికి వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రతి నెల ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్దం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, MMTS, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా PRT వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ PRT వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రుల ప్రదేశంగా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ చట్టపరంగా కూడా బీసీలకు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లడం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాండేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు అవకాశం.
0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదు.

0: దని దేశ రాష్ట అభివృద్ది ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రెండవ దశ జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. మొదటి దశలో గృహ జాబితాలు, గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారుల్ని అభినందించారు. అదే స్ఫూర్తితో రెండవ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడల వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్దమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తి శ్రద్దలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు, ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలవడంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
2: అన్ని విధానంగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీలో కావాల్సిన ఉద్యోగాలు అయినా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎదగాలి, దానికి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. పశ్చిమ బంగాళస్య నందిగ్రామ రేజీనగర్ విధానసభాసనయోః భాజపేతి దళేన బృహత్ మత వ్యాప్త్యా విజయః సమధిగతః. తథైవ అసమ రాజ్యస్య సామరిక దృష్ట్యా మహత్వపూర్ణే నగావ్ లోకసభాసనె భాజపా ప్రత్యాశీ దేవాశీష శర్మ విజయీ జాతః. తమిళనాడు రాజ్యే ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయస్య నేతృత్వే తమిళగ వేత్రీ కషగం టీవీకే ఇతి దళేన ధారాపురం తథా మధురాంతకం ఇతి ద్వే అపి విధానసభాసనె విజిత్య నూతనః కీర్తిమానః స్థాపితః. అపరంచ పుదుచ్చేరీ రాజ్యస్య థట్టంచావడి ఆసనె ఏఐఎన్ఆర్సీ దళం స్వకీయం ఆసనం సురక్షితం కృతవత్. ఉపనిర్వాచన పరిణామేషు భాజపా ఎన్డీఏ గఠబంధనస్య ప్రచండం విజయం ప్రశంసయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అవోచత్ యత్ ఏషః జనాదేశః సుశాసన నీతౌ దేశవాసీనాం అగాధ విశ్వాసం ప్రకటీకరోతి. అస్మిన్ నిర్వాచన చక్రే పశ్చిమ బంగాళస్య నందిగ్రామ రేజీనగర్ ఆసనయోః అసమస్య నగావ్ సంసదీయ క్షేత్రే చ భాజపా దళేన తమిళనాడు రాజ్యే తమిళ గవేత్రీ కషగం దళేన చ ఐతిహాసికః విజయః ప్రాప్తః. లోకసురక్షాచింతనాత్ పూర్వనియమ నిషేధాచ్చ దిల్లీ ఆరక్షీ సంస్థయా జంతరమంతర క్షేత్రే ప్రస్తావితస్య ప్రదర్శనస్య అనుమతిః నైవ ప్రదత్తా. మహానగర్యాం దిల్ల్యాం సురక్షావ్యవస్థా అత్యంతం కఠోరా వర్తతే. పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని చ పిహితాని సంతి. రాష్ట్రీయ రాజధాన్యాం శాంతి వ్యవస్థాయాః రక్షార్థం దిల్లీ ఆరక్షీ ప్రశాసనేన స్పష్టీకృతం యత్ విహితానాం సమయానాం అభావాత్ జంతరమంతర క్షేత్రే ప్రదర్శనస్య అనుమతిః ప్రదాతుం న శక్యతే. క్షేత్రేస్మిన్ భారతీయ నాగరిక సురక్షా సంహితాయాః త్రిషష్ట్యుత్తరైకశత నియమానుసారం నిషేధాజ్ఞా ప్రవృత్తా వర్తతే. సురక్షా కారణాత్ దిల్లీ మెట్రో రైల్ విభాగేన రాజీవ్ చౌక్ కేంద్రీయ సచివాలయం సమేత్య పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని పిహితాని. యాతాయాత నియంత్రణ విభాగేనాపి మార్గ పరివర్తనస్య మార్గదర్శిక ప్రకాశితా అస్తి. ప్రశాసనేన నాగరికాన్ ప్రతి సుగమ గమనాయ అగ్రిమ మార్గ నిర్ధారణస్య పరామర్శః ప్రకల్పితః. నవదిల్ల్యాం మహిళా బాల వికాస మంత్రాలయస్య రాష్ట్రీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రే భాషణం కూర్వన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కిశోరీనాం స్వాస్థ్యాయ పోషణాయ సర్వాంగీణ వికాసాయ చ విశేష ధ్యానం దాతుం సమాహూతవాన్. జన సహభాగితా భావనావర్ధనాయ ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ ఆంగన్వాడీ కేంద్రాణి కేవలం ప్రశాసనిక సంస్థాః న భూత్వా సామాజిక సహయోగస్య జీవంత కేంద్రాణి భవేయుః. సాక్షాత్కారాత్ పరం వార్తాహరాన్ సంబోధయన్ కాంగ్రెస్ దళస్య అధ్యక్షః మల్లికార్జున ఖడ్గే ప్రోక్తవాన్ యత్ విపక్ష నేతారః విశేష గహన సంశోధన ఎస్ఐఆర్ ఇత్యస్య ప్రక్రియాయాః కథిత విసంగతీనాం విషయే రాష్ట్రపతి మహోదయాం జ్ఞాపితవంతః. తైరపి నిర్వాచన యంత్రాణాం ఈవీఎం ప్రయోగం సమాప్య మతపత్రైః ఏవ నిర్వాచన సంపాదనస్య యాచనా విహితా. మతదాత్రీ సూచ్యాం సామూహిక ఆపత్తినాం రోధనాయ నిర్వాచనాయోగేన ప్రపత్ర సప్త ఆవేదనస్య సీమా నిర్ధారితా. నిర్వాచనాయోగేన సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ ముఖ్య నిర్వాచనాధికారిణః ప్రతి ప్రేషిత పత్రే స్పష్టీకృతం యత్ ప్రస్తావిత ఆపత్తి అవధౌ

0: ఏకేన మతదాత్రా అధిక మతేన దశ పత్రాణి ఏవ ప్రస్తౌతుం శక్యంతే. తథైవ సతత నవీనీకరణ కాలే ప్రతిమాసం కేవలం పంచ ఆవేదనాని స్వీక్రియంతే. రాంచీనగరే ద్వితీయ టీ20 ప్రతిస్పర్ధాయాం వెస్టిండీస్ దళేన భారతం 6 కందుకావపాతై విజిత్య శృంఖలా 1-1 ఇది సమాకృతా. తృతీయ స్పర్ధా శ్వః ఇందోరనగరే భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమీరాలో నేటి మాట శీర్షికన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని వివరాలు. రచయిత శ్రీ ఆర్కే నారాయణ్, అలాగే సంగీత విద్వాంసులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గార్ల జయంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం కవన విజయం సమస్యాపూరణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు. ఉదయ సమీరాల్లో భాగంగా 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఏ కన్యాకుమారి వైలిన్ వాదనం వింటారు. శ్రీ కెవీ ప్రసాద్ మృదంగం, శ్రీ టీవీ వాసన్ ఘటం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ఉదయం 8:59 10:15 10:00 వసుధైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కెఎల్ఎన్ మూర్తి గానం చేసిన కొన్ని లలిత గీతాలు వింటారు. శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ జె రామ్మూర్తి తబలా. అనంతరం తెలుగు సినిమా పాటలు వింటారు. మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు పాల్గొనే ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం సైనిక్ మాధురి సైనిక సోదరుల కోసం హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. అంశం రాష్ట్రీయ డాక్ దివస్. వ్యాఖ్యాత శ్రీమతి కె చందన. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో 6:30 సాయం సమీరం. ఇందులో ముందుగా గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రీ జేఎస్ యాదవ్ గారి స్వీయ కవితలు వింటారు. ఆ తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన జాతీయ తపాలా దినోత్సవ విశేషాలు మొదలైన అంశాలు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ఎల్నినో నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో రబీ పంటల ప్రణాళిక, ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఆ తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలు వినవచ్చు. కార్యక్రమాన్ని అందిస్తున్న వారు శ్రీమతి ఎస్ సుమలత. 8:15 రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇందులో అర్చన జి ఉపాధ్యాయ కర్ణాటక గాత్ర సంగీతం వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని కోరారు. తమ అనుభవాలను సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: టెక్నాలజీ కి దృష్టి సే విశ్వ మే జో నయే నయే బదలావ్ ఆ రహే హై బదలావ్ కి దృష్టి సే అప్నే ఆప్ కో ఢాల్నా పడతా హై. ఆప్కే పాస్ క్యా హై, కితని డిగ్రీయా హై, ఉస్కా అప్నా మహత్వ హై హీ, లేకిన్ ఆప్ కో ఆతా క్యా హై, ఉస్కా జవాబ్ హై స్కిల్. జీవన్ మే కోయి నా కోయి స్కిల్ హోనా చాహియే, తబ్ జాకర్ కే ఆప్ కాఫీ కాంట్రిబ్యూట్ కర్ సక్తే హై.
0: కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశానంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్టపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్టపతి ఆధారాలు కోరుతున్నారని, వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ

0: స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే మూడు కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్దిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
1: हमारा डिफेंस एक्सपोर्ट फाइनेंशियल ईयर 2025-26 में रिकॉर्ड 38,424 करोड़ रुपए तक पहुंच चुका है और ये पिछले फाइनेंशियल ईयर की तुलना में अप्रोक्सीमेटली 60% और इसके साथ बड़ी एक अचीवमेंट यह भी है कि इस लैंडमार्क माइलस्टोन में डीपीएसयूज का कॉन्ट्रीब्यूशन 54.84% है और प्राइवेट सेक्टर का कॉन्ट्रीब्यूशन 45.16% तक देखने को मिला है.
0: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట సాంప్రదాయ సంస్కృతిని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివ్ కుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్ రన్స్ పెరేనియల్ అనే 3 సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమన్ చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి, ఉక్కపొత్తుతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఉదయ్ సమీరాలో ఇప్పుడు నేటి మాట. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. మానవ ఉనికికి, జీవన గమనానికి మూలాధారం మనసు. కంటికి కనిపించని, చేతికి చిక్కని ఈ సూక్ష్మ శక్తి మనిషిని నడిపిస్తుంది. సృష్టిలోని అన్ని జీవుల కంటే మానవుణ్ణి ఉన్నతుడిగా నిలబెట్టేది ఈ మనసే. ఆలోచనలు, ఆశలు, ఆవేదనలు, ఆనందాలు, ఇటువంటి అనంత భావాలకు నిలయం, అందాల బృందావనం ఈ మనసే.

మన ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, నిర్ణయాలను ప్రభావితం చేసేది మనసు. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనిషికి ఎంతో ముఖ్యం. మనకు రోజు ఎదురయ్యే సంఘటనలు, సమస్యలు, వాటిని మనం ఎలా అన్వయించుకుంటున్నాం అనే దానితో పాటు మానసిక ఆరోగ్యం అనేది ఆహారం, వ్యాయామం, ఒత్తిడి, సామాజిక సంబంధాలు, పరస్పర చర్యలు వంటి అనేక జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. మనస్సు ప్రశాంతతను కోల్పోతే అది మనిషి శారీరక ఆరోగ్యంపై, వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం, నిరాశగా ఉండడం, విపరీతమైన ఆందోళన లేదా భయం, దైనందిన పనులను సరిగ్గా చేసుకోలేకపోవడం వంటి కొన్ని ముందస్తు సంకేతాలు కనిపిస్తాయి. ఇటువంటి మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, వారికి అవసరమైన సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. 150కి పైగా దేశాలకు చెందిన సభ్యులున్న ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 1992లో జరుపుకోవడం జరిగింది. మానసిక అనారోగ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై చూపించే ప్రభావాలను వారి దృష్టికి తీసుకురావడానికి వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఈ వార్షిక అవగాహన కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఈ దినోత్సవానికి సంబంధించి ఈ ఏడాది థీమ్ నిజ జీవిత అనుభవాలు, నిజమైన మార్పు. దీని ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వారి అనుభవాలు తెలుసుకుని వాటి ద్వారా నేర్చుకోవాల్సిన విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అన్ని రకాలైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. వీటితో పాటు ఈ రోజుల్లో డిజిటల్ డీటాక్స్ అనేది కూడా ఎంతో ముఖ్యం. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుని ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం, మెదడు పనితీరును మెరుగుపరుచుకునేందుకు తగిన నిద్రపోవడం, మనసులోని భావాలను డైరీలో రాసుకోవడంతో పాటు నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో దాచకుండా మాట్లాడడం.

నేటి పాటలో తర్వాత పాశ్చాత్య దేశాల పాఠకులకు భారతదేశపు వాస్తవిక రూపాన్ని, ఇక్కడి జీవన సౌందర్యాన్ని పరిచయం చేసి పరిపూర్ణ భారతీయ ఆత్మ, సంస్కృతి, జీవన విధానం ఉట్టిపడేలా ఆంగ్ల సాహిత్య రచనా గమనాన్ని తీర్చిదిద్దిన తొలితరం సాహిత్య దిగ్గజ రచయిత శ్రీ ఆర్కే నారాయణ్ గారు, వారి జయంతి ఈరోజు. అడిసన్ చమత్కారం, ఓ హెన్రీ వ్యంగ్యాస్త్రాలు, ట్వైన్ హాస్యంతో పాటు సరళమైన, సున్నితమైన విలియం ఫాక్నర్ రచనా శైలి ఆయన కథలు, నవలల్లో ప్రతిబింబిస్తాయని ఆనాటి ఆంగ్ల సాహిత్యకారులు నారాయణ్ గారిని ఎంతగానో ప్రశంసించేవారు. బాల్య జ్ఞాపకాలకి ఒకంత అమాయకత్వాన్ని కలగలిపి ఆర్కే నారాయణ్ గారు రాసిన నవలలు, కథానికలు దశాబ్దాలుగా పిల్లలకు తోడుగా భౌగోళిక సరిహద్దుల్ని దాటి అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఆర్కే నారాయణ్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

పూర్తి పేరు రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి. 1906 అక్టోబర్ 10 మద్రాసులో జన్మించారు. తండ్రి హెడ్ మాస్టర్ కావడం వల్ల తరచూ బదిలీలయ్యేవి. అందుకే నారాయణ గారు తన బాల్యాన్ని మద్రాసులో అమ్మమ్మ వద్ద ఎక్కువగా గడిపారు. మైసూర్ విశ్వవిద్యాలయం పరిధిలోని మహారాజా కాలేజ్ నుంచి 1930 బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తర్వాత పూర్తిగా రచనల వైపే అడుగులు వేశారు. పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఇండియన్ థాట్ అనే ఒక పత్రికను నడిపారు. ఇక ఆర్కే నారాయణ గారి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన ఊహల్లో జనించిన మాల్గుడి పట్టణం. దూరదర్శన్లో ఈ చిన్న కథల సంపుటి ధారావాహిక వచ్చి కోట్ల మంది హృదయాలను దోచుకుంది. ఆయన రచనల్లో దాదాపు 15 నవలలకు 6 కథా సంకలనాలకు మాల్గుడియే నేపథ్యం. దక్షిణ భారతదేశపు సాధారణ గ్రామీణ పట్టణ జీవితం, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలు ఆయన కథల్లో సజీవంగా కనిపిస్తాయి. అవి చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరికి తమ సొంత కథను చూసుకున్నట్లే ఉంటుంది. నిజానికి భారతదేశంలో మాల్గుడి అనే ఊరు లేదు, కానీ ఆయన తన కథల ద్వారా ఆ ఊరిని ఎంత సహజంగా చూపించారంటే పాఠకులకు అది నిజంగా ఉన్న ఊరేమో అనే అనుభూతి కలుగుతుంది. మాల్గుడి రైల్వే స్టేషన్, సరయూ నది, మార్కెట్ రోడ్ వంటి ప్రదేశాలు చదువురుల మనస్సుల్లో బలంగా నాటుకుపోయాయి. ఒక కల్పిత ప్రాంతం చుట్టూ ఇన్ని దశాబ్దాల పాటు కథలు నడిపించడం ప్రపంచ సాహిత్యంలోనే ఒక అరుదైన రికార్డ్. క్రికెట్ మ్యాచ్ల నుండి విచ్ఛిన్నమైన స్నేహాల వరకు, యవ్వనంలోని ఉత్సాహభరితమైన రోజుల నుంచి స్థిరపడిన సంతోషకరమైన వైవాహిక జీవితం వరకు, ఆపై తన ప్రియమైన భార్యను కోల్పోవడం, ఈ అంశాలన్నిటి వరకు తన జీవితంలోని పరిణామాలు, అత్యంత కల్లోలభరితమైన సమస్యలు మొదలైన వాటిని మారుతున్న కాలానికి అనుగుణంగా తట్టుకుంటూ నిలిచే విధంగా ఆయన రచనలు చేశారు. కఠినమైన ఆంగ్ల పదాలు, క్లిష్టమైన వ్యాకరణ పదప్రయోగాలు లేకుండా చాలా సాదాసీదా సరళమైన రీతిలో ఆంగ్లంలో అంతగా ప్రావీణ్యం లేని సామాన్య పాఠకుడు కూడా సులభంగా చదివి ఆనందించేలా రచించారు. 1935 ఆయన రాసిన తొలి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్, అందులోని స్వామి అనే 10 బాలుడి పాత్ర ఇప్పటికీ భారతీయ సాహిత్యంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన చిన్నపిల్లల పాత్రల ఒకటిగా నిలిచింది.

మర్చిపోయింది. ఆయన రచనల్లో పిల్లల మనస్తత్వాన్ని ఆవిష్కరించిన తీరు అద్భుతం. 1937లో ద బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1939లో టైఫాయిడ్ వల్ల తన భార్య రాజాం గారు చనిపోయినప్పుడు, ఆ బాధతో 1945లో పాక్షిక ఆత్మకథానవల ద ఇంగ్లీష్ టీచర్ను రచించారు. ఇక 1958లో రాసిన నవల ద గైడ్.

ఇది ఆయనకు అత్యంత ప్రజాదరణ తెచ్చిన నవల. దీని ఆధారంగా రూపొందించిన గైడ్ హిందీ సినిమా పలు అవార్డుల్ని గెలుచుకోవడం విశేషం.

రచయితలుగా రాణించాలనుకునే వారికి ఆర్కే నారాయణ్ గారి జీవితం గొప్ప స్ఫూర్తి. ప్రారంభంలో ఆయన రాసిన కథల్ని ప్రచురించడానికి ఏ పబ్లిషరు ముందుకు రాలేదు. ఎన్నో తిరస్కరణల్ని ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన కళని, కలాన్ని, నమ్మకాన్ని వదులుకోలేదు. వివాహమైన కొద్ది కాలానికే భార్య మరణించిన ఆ వ్యక్తిగత శోకాన్ని కూడా తన రచనల ద్వారా సానుకూల సృజనాత్మకతగా మార్చుకున్నారు. ద డార్క్ రూమ్, మిస్టర్ సంపత్, ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, వెయిటింగ్ ఫర్ ద మహాత్మా మొదలైన రచనలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఏసీ బెన్సన్ మెడల్ వంటి అనేక పురస్కారాలు, గౌరవాలు పొందారు. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, మైసూరు విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం మొదలైనవి ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశాయి. అలాగే సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతికి పలుమార్లు నామినేట్ అయ్యారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న తన పదవీ కాలంలో పాఠశాల పిల్లల దురవస్థలు, ముఖ్యంగా పుస్తకాల బరువు తగ్గించడం, పిల్లల సృజనాత్మకతపై విద్యా వ్యవస్థ ప్రభావం మొదలైన అంశాలపై కృషి చేశారు. 2015లో మైసూరులోని ఆయన పూర్వపు ఇంటిని వారి గౌరవార్థం ఒక మ్యూజియంగా మార్చారు. భారతీయ ఆంగ్ల సాహిత్యానికి ఈ విధంగా చిరస్మరణీయమైన సేవలందించిన ఆర్కే నారాయణ్ గారు May 13, 2001 చెన్నైలో తన 94వ ఏటా కన్నుమూశారు. అచ్చమైన భారతీయ మూలాలను, గ్రామీణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఆయన జీవితం, సాహిత్య ప్రయాణం ఎప్పటికీ ఆదర్శనీయం.

ఉదయ సమీరాల్లో తర్వాత నేటి మాట. పిఠాపురం సంస్థానం సాహిత్యానికి, సంగీతానికి, కళలకు నెలవుగా భాసించింది. కర్ణాటక సంగీత ప్రపంచంలో మేరునగం వలె ఎదిగి గొప్ప విద్వాంసుడిగా, అఖండ ప్రతిభాశాలిగా, సంగీత గురువుగా పిఠాపురం ప్రాంతానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మహానుభావులు సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారు. వారి జయంతి ఈరోజు. నేదునూరి కృష్ణమూర్తి గారు 1927 అక్టోబర్ 10న రామ్మూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు నాలుగవ బిడ్డగా పిఠాపురం తాలూకా కొత్తపల్లిలో జన్మించారు. తండ్రి పిఠాపురం రాజావారి సంస్థానంలో ఒక చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. కృష్ణమూర్తి గారి సంగీత

వనమాల స్వర సాధనకు తల్లే తొలికురువు. మేనమామ తల్లి విజయలక్ష్మిలు పాడిన అష్టపదులు, తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు వింటూ పెరిగారు. హిందీ, సంస్కృత భాషల్ని అభ్యసించారు. 13 సంవత్సరాల వయసులో నేదునూరి గారు మొదట విజయనగరం సంగీత కళాశాలలో

ప్రముఖ వైలిన్ విద్వాంసులు లాల్గుడి జయరామన్ గారితో నేదునూరి కృష్ణమూర్తి గారి జుగల్బందీ కచేరీలు ఆ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందాయి. ఆకాశవాణిలో టాప్ ర్యాంక్ విద్వాంసుడిగా దశాబ్దాల పాటు ఎన్నో మైమరిపించే కచేరీలను అందించారు కృష్ణమూర్తిగారు. భక్తిరంజనలో ఆయన స్వరపరిచిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు మొదలైనవి వాసికెక్కాయి. మద్రాసు సంగీత అకాడమీలో 5 దశాబ్దాల పాటు ఎన్నో పాటలు పాడారు. కంచి కామకోటి ఆస్థాన విద్వాంసుడిగానూ పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా ఉన్న కాలంలో పదకవితా పితామహుడు, తాళపాక అన్నమాచార్యుల సంకీర్తనలు ప్రజల హృదయాలకు చేరువయ్యేలా విశేషంగా కృషి చేశారు. ముద్దుగారే యశోద, పలుకు తేనెల తల్లి, చేరి యశోదకు శిశువితడు మొదలైన అనేక కీర్తనలకు స్వయంగా రాగాలు సమకూర్చి స్వరకల్పన చేశారు. ప్రముఖ గాయనీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు వీరు స్వరపరిచిన ఎన్నో కీర్తనలు ఆలపించడమే కాదు, కృష్ణమూర్తిగారి ప్రతిభను ఎంతో ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అన్నమయ్య కీర్తనల ప్రచారానికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. నాదసుధా తరంగిణి సంస్థ ద్వారా నాదయోగి ఆత్మకథ, భద్రాచలం రామదాసు కీర్తనలు, భక్తిరస కీర్తనలు, యోగ నారాయణ కీర్తనలను స్వరపరిచారు. అద్భుతమైన ఆయన గాత్ర పటిమ, మధురమైన శైలికి ఎన్నో అత్యున్నత పురస్కారాలు లభించాయి. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారిచే కర్ణాటక సంగీత ప్రపంచంలోనే అత్యున్నతమైన సంగీత కళానిధి బిరుదును అందుకున్నారు. స్వర విలాస్, నాదసుధానిధి, సంగీత విద్వన్మణి, నాదయోగి, గాన కళాభారతి, శ్రీ రాజాలక్ష్మి పురస్కారం, కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు మొదలైన 51కి పైగా పురస్కారాలు ఆయన్ని వరించాయి. సంగీత గురువుగా తిరుపతిలోని ఎస్వి సంగీత కళాశాల, విజయవాడ, సికింద్రాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలకు ప్రిన్సిపాల్గానూ సేవలందించారు. అటుపై శ్రీ వెంకటేశ్వర నాగార్జున విశ్వవిద్యాలయాల్లో డీన్గా బాధ్యతలు నిర్వహించారు. అగ్రశ్రేణి సంగీత విద్వాంసులుగా ప్రసిద్దికెక్కిన మల్లాది సోదరులు డాక్టర్ దోమాడ చిట్టబ్బాయి గారు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజుగారు, కోకా సత్యవతి గారు, వి లలితా చంద్రశేఖర్ గారు, జి శారదా సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గారు మొదలైన వారందరూ ఆయన శిష్యులే. సంగీత సాధనలోనే తన సంపూర్ణ జీవితాన్ని గడిపి సంప్రదాయ సంగీతాన్ని తరువాతి తరాలకు అందించి కర్ణాటక సంగీత అమృత ధారను నిరంతరం ప్రవహించేలా చేసిన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు 2014 డిసెంబర్ 8న స్వర్గస్థులయ్యారు. ఇది ఈనాటి నేటి మాట.

0: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కవన విజయం సమస్య పూరణం. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.
1: రమణీ.

యోక్తి పొల్చున్ కృపన్. వసుచరిత్రకర్త చేసిన సరస్వతి స్తుతితో కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమానికి సాదరాహ్వానం. గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణల్ని ఆస్వాదించడానికి ముందుగా వచ్చే పక్షానికి సమస్య. సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై. సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై. సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై. ఈ సమస్యలో దోషంలా భ్రమింపజేసేది ఏమైనా ఉంటే దాన్ని సాధువుగా శమింపజేసి ఇందులో ఉన్న ఆలోచనా నేపథ్య యుక్తిని తెలుసుకుని ఉక్తిపద చమత్కారాన్ని స్ఫురింపజేస్తూ పూరణ చెయ్యొచ్చు. సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై. ఇది వచ్చే పక్షానికి సమస్య. గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణలు ముందుగా

శృంగవరపు కోట నుండి గుమ్మా నాగమంజరి గారు. పూత సుపర్వవందితుని పుణ్యమహోత్సవ వేళ దివ్యమై చేతమునన్ వెలింగెడు విశిష్ట

అంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. రాకుమార గోదావరి ఖని నుండి, నేతలు లోకమందున వినీతికి పాల్పడ చచ్చురీతి నన్ భూతమదిన్ హిరణ్య కశిపున్ విపరీత వరమ్ము కోరుచున్ ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్ భాతిని విస్తరించె బలివాంఛితమై హరివామనుండుగన్. సూర్యదేవర్ రవికుమార్ గారు లక్ష్మీపురం గుంటూరు నుండి, నా తను వెల్ల పుల్కలు ఘనంబయ్యే జన్మము ధన్యమయ్యే సంప్రీతుడనైతి జీవనపు వృక్షము సత్ఫలపూర్ణమయ్యే మీ చేతము పొంగగాగునుడు శ్రీహరి అంచు నృపాలుడు ఆత్మసంధాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. పశుమర్తి భగవంతం గారు పెదప్రోలు కృష్ణా జిల్లా నుండి, ఆతతమందనన్ను తిని యత్నము చేయుదురెందరో భువిన్ ఆతతమంద సన్నితిని యత్నము చేయుదురెందరో భువిన్ చేతన వేల కోమతిని చేరదు మంతనమెంత బుందినన్ ధాతగ ఖ్యాతినొంద బలిదానము చేయుచు రాజ్య ప్రాణముల్ దాత పదంగులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్ తాతకు తాతయున్ బలికి దండనమీయగ చేయి జా. గుండా వెంకట సుబ్బసహదేవుడు గారు కడప నుండి, పాతకనాశనుండు దిగి వామనుడైన త్రివిక్రముండుగన్ ప్రీతిగనొప్పగన్ బలియ వింతగ నేలను నింగి నింపుచున్ రీతిగా తక్కువైన దన లెక్కకు మూటికి చూప శీర్షమున్ దాత పదంబులంటి తను ధాత్రి వియత్తల మందే దానమున్. వచ్చే పక్షానికి సమస్య, సత్యావ్రత దీక్షదనుజ సంహారముకై. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుండి, కైతక జాషుబా కవి అఖండ గతిన్నుతియించగాదె మాంధాతను రాజు లార్గురన తంద్రిత కీర్తి పదమ్ములంటెదన్ ఆతత దాన దర్పమణగారగ భావ మదల్ల వామనంబై తరలన్ రూపాల బలి ఆహరి మెచ్చగ వేగనాత్మ సంధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. జయలక్ష్మి పిరాట్ల హైదరాబాద్ నుండి, నేతయు యాగశాలకును నేరుగా వచ్చెను బాలుడై నటన్ రీతిగా చూడగా బలియులేచి యువానిని ఆహ్వానించగా నాతడు కోరె మూడడుగులు ఔరాయనాతని కోర్కె దీర్పగా దాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానముందగన్. శ్రీమతి యశోధర్రావు గారు హ్యూస్టన్ నుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చేతను చెత్తమున్ కలిగి చెరగ వచ్చిన వామనుండు నే రీతిగ కోరె మూడడుగులేనగు భూమిని నిక్కమానీతము చేయుమా బలిని నేరుగా చేకొన పొంతమప్పుడున్ దాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానముందగన్. వచ్చే పక్షానికి సమస్య, సత్యావ్రత దీక్షదనుజ సంహారముకై. మలక నారాయణరెడ్డి గారు బాలప్ప గారి పల్లి నుండి, ఆతత సేవకంబుధరుడాకసమందునలేమినంతటన్ క్ష్మాతలమబ్డు వృష్టిగన క్షామము తీరగ వాసిసన్ను తిందాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్ ఆ తెలిదమ్మి చూలినుడిన ఆయతి వర్షము సంగె మేఘుడున్. మీనాక్షి శ్రీనివాస్ గారు, భీతిలి ఎల్లలోకములు విష్ణుని ప్రార్థనలిడన్ దాత మహాబలి క్రతువు దగ్ధము సేయగ వామనుండుగన్ ప్రీతిగ యుద్భవించెనుగ వేడుక మీరగ సంహరింపగన్ ధాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ఆర్వి రమణమూర్తి గారు ఖమ్మం జిల్లా నుండి, నీతిని గల్గి లోకమున నెల్లరి క్షేమము కాంచుచూ కడున్ ప్రీతిని గల్గజేయుచును పేదకు దానము చేయువారలే దాతలు అట్టి వారినల దైవ సమానులు వారి కీర్తి ఏ దాత పదమ్ములంటే తను ధాత్రవియత్తల దానమందగన్. భైరవభట్ల శివరాం గారు కొక్కిరాపల్లి గ్రామం నుండి, ప్రీతి ననంతుడై ఎదిగే పెక్కు పదంబుల నింగి ముట్టెగా భూతల మేలగా విలిగే పూజ్యునిగానిట విష్ణువంచు తా ధాత పదంబులంటే తను ధాత్రి

0: దానమందగన్ ఖ్యాతిని నొందు రీతిగను కాంతుల పొల్చును నిల్చియుండదే.
1: భాగవతుల కృష్ణారావు గారు విశాఖపట్నం నుంచి. భూత పిశాచముల్ మహిని భూరి విపత్తుల నింపచూడగా ఆతురలైన జీవులను ఆదుకొనంగదలంచి ఎంతటన్ మాతయ్య భక్తి తత్పరత మానసమందున నిల్పి పల్కుచున్ ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. వచ్చే పక్షానికి సమస్య. సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై. చివుకుల అచ్యుత దేవరాయలు గారు. పాతకమంటుగా ఇడిన బాసను దప్పిన దైవమైనను జాతకమున్ నెరింగియున్ జాప్యము జేయక ప్రాణహారికిన్ దాతవ్రతంబుగా తనువు దానముసంగ యశస్సు ప్రాకుచున్ ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. గన్నవరపు సూర్యనారాయణమూర్తి గారు కొలివరస నుండి. ఆతత భక్తి కొల్చి హరునంచిత దీక్షత వేడగా జన వ్రాతము ఎట్టకేలకను వానలు భోరున కుంభవృష్టిగా భూతలమంతటన్ కురిసె ప్రోభజనాళిని వాంఛితార్థ సంధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. సత్యనారాయణ బొలిశెట్టి హైదరాబాద్ నుండి. చేతను ధారబోసియును చేయక దానము మూడడుంగులుందాతకు నిత్య దర్శనము దానవహార్య విక్రముండునై భూతలమాకసంబులను భూరితరంబునక్రమింపగా ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. జమ్ము రామునాయుడు గారు చీపురుపల్లి విజయనగరం నుండి. మాతకు సర్పశాపములు మాన్ప సుపర్ణుడు నాక మేగినన్ జాతులు కోరుపేయమును చక్కగా వారికి తెచ్చు శక్తికిన్ ధాతకునాత్మసంభవగు దక్షుని అల్లుడు కశ్యపుండనే ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. పాతూరు సుబ్రహ్మణ్య కవి గారి తెనాల నుండి. ఆతపవారణం మహితహాటక కుణ్ణికరంబులందునంజాతిగ దాల్చిదాతయని శోణిత పట్టణ నాథు చేరగా భాతిగ సత్యలోకమున వామను దర్శనముంది తండ్రికిన్ ధాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానముందగన్. వచ్చే పక్షానికి సమస్య. సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై. ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లిసి అంటారు. చేతన రూపమాధవుని చిత్తములో దర్శించి శుక్రుడన్ దాతను హెచ్చరించ బలి దర్పముతో మహిధారబోయగన్ దాతపదమ్ములంట తను ధాత్రి వియత్తల దానమందగన్ పాతమునందినంత తన ప్రస్తుతి చేసరణమ్మనెన్నరిన్. శ్రీ కే ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా. నేతయుగాదు జీవులకు నేస్తము నిత్యము కష్టజీవి దుర్నీతి ఎరుంగడెప్పటికీ రేపటి పౌరుల క్షుద్ర బాధనే భూతల మందు మాన్పు పూజలు చేయగరైతు వానలే దాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. నడిమింటి మార్కండేయ శర్మ గారు విశాఖపట్నం. దాతగ నిల్చినాడు బలి తానుగ చేసిన దానమెంతయున్ ఖ్యాతిని బొందె నెల్లెడల కాంక్షలు దీప్యన చక్రవర్తిగా జాతములిచ్చువాడిగను సారసగర్భుడు మెచ్చనెంతయున్ ధాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ద్వివేదుల శేషు కత్తిపూడి కాకినాడ జిల్లా. ఆతల వ్రాతలున్నుడు నాతని తండటు విక్రమింపగా ఏత వసుల్సదామదిని ఎంత యజానము చేసి పాడెను ఆతిమిరాపహారు పదము అబ్జుడు నబ్బిచలంబుతో తగన్ ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. శ్రీమతి పద్మజ పశుమూర్తి హైదరాబాద్. చేతన కోలుపోయి తన చేటును దిచ్చడు దానమేలని ఖాతరు లేక కీర్తి అనుగాలము జిక్కిన చేపచందమున్ దాతగ పేరు నొందబలి దండన సైతము లెక్క సేయకన్ ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. హా తనకంత మీయగను ఆహరియే జనే శిష్టరక్షణం. వచ్చే పక్షానికి సమస్య. సత్యా వ్రత దీక్ష ధనుజ సంహారముకై. కాజరు నుండి లక్ష్మణమూర్తి గారు. భీతిని పొంద దస్యులను పీచమణంచను కావనార్తులన్ కాతరమొప్పదేశమున కాటకముప్పగ వానలేమి చేన్ ప్రీతి హరిప్రియవ్రతము భక్తిని చేసి ప్రజమాంధాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. పివిఎస్ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి నుండి. ఆతడు పద్మనాభుడగు నర్ధిగ మారుచు నేగు దెంచగందాతను మాట దప్పనని దైత్యుడు తంతును పూర్తి చేయగన్ చేతిని చాప వామనుని జేరి జలమ్మును పోసి ఇట్లని ధాత పదమ్ములంటెదను ధాత్రి వియత్తల దానమందగన్. చావలి శేషాద్రి సోమయాజులు గారు విజయనగరం. దాతక చక్రవర్తి బలి తగ్గక కోరిన మూడు పాదములు చేతులు చాచినంత హరిశీఘ్రము దానమునర్చ భక్తితో తాతల సైతమివ్వగను దా

0: అరుళు మూసుకొనంగ చీకటిన్ దాతపదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ఇంకా శ్రీమతి శ్రీపాదలక్ష్మి సూర్యకాంతం తణుకు నుండి, సోమంచి పురుషోత్తం గారు తణుకు నుండి, గురగ వెంకటేశ్వర్లు గారు గుండ్లకంట కడప జిల్లా నుండి, మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి, వీరందరూ కూడా పూరణలు పంపించారు. సమయాభావం వల్ల వారి పద్యాలు అద్భుతమైనవి, కానీ కాలం అనుల్లంఘనీయం కాబట్టి వారి పేర్లు మాత్రం చదివి ఆ ఆనందాన్ని పొందుతూ, వచ్చే పక్షానికి సమస్య సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై, సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై, సత్యావ్రత దీక్ష ధనుజ సంహారముకై. ఎప్పట్లా మీ సమర్థమైన సమర్థమైన పూరణల్ని పంపించడానికి చిరునామా కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం, కెరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 5300003. తప్పకుండా ఈ చిరునామాకి పంపించండి. వచ్చే పక్షం కవన విజయంలో కలుసుకునే వరకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలతో సరస్వతి నమస్తుభ్యం అని ఈ కవన విజయ సమస్యాపూరణ కవితా సరస్వతికి నమస్కరిస్తూ స్వస్తి.
1: కవన విజయం సమస్యాపూరణం విన్నారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు.

మహామంత్రి తిమ్మరుసు చిత్రం నుంచి ఎస్వరలక్ష్మి పి సుశీల పాడిన పాట విన్నారు. వినబోతున్నది శుక్రవారం మహాలక్ష్మి చిత్రం నుంచి కల్పన పాడిన పాట.

0: పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఉదయ సమీరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
2: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं कनकलता.

0: పశ్చిమగోదావరి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
1: పశ్చిమగోదావరి జిల్లా పీఎం సూర్యగర్ పైలట్ ప్రాజెక్టు పనులు, 145 కోట్ల పుష్కర నిధులతో పాలకొల్లు అభివృద్ది, గోదావరి డెల్టా ఆధునికీకరణకు నిధులు వంటి అంశాలతో కూడిన

0: నుంచి ఈ పథకం అమలు చేస్తే 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వాల నుంచి రాయితీ లభిస్తుందని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ ఆశావర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం నరసాపురంలో నిర్వహించిన సందర్భంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన అంగన్వాడీ ఉత్సవాలలో మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు మాతాశిశు మరణాలు నియంత్రణలో పనిచేస్తున్నారన్నారు. అంగన్వాడీల కార్యకర్తల జీతాల సమస్యను కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సంప్రదిస్తామన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలను పట్టు వస్త్రాలతో సత్కరించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా అర్హత గల ప్రతి లబ్దిదారునికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1న భీమవరంలో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ పథకం పనులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించాలన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులకు సంబంధించి 1200 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నిధులతో కాలువలు, డ్రైన్లను ఆధునీకరిస్తామన్నారు. సీలేరులో తగినంత నీటి నిల్వలు ఉన్నందున సాగునీటికి ఇబ్బందులు లేవని చెప్పారు. 1400 కోట్ల రూపాయలతో 16 మండలాల్లోని 864 ఆవాస ప్రాంతాలకు జల్జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని, 2027 మార్చి నాటికి గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి బీటీసీసీ రహదారులతో పాటు గోకుల షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు తెలిపారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో 48 లక్షల రూపాయల వీబీజీ రామ్జీ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల భూమిని సమకూర్చనున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సెప్టెంబర్ 25న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, నరసాపురం తదితర దూర ప్రాంతాల ప్రజలు గతంలో జిల్లా పరిషత్ కార్యాలయ పనుల కోసం ఏలూరు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని తెలిపారు. భీమవరంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ప్రజలకు దూరాభారం తగ్గిందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా, స్వయం ఉపాధి పొందే వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పీఎం సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ది పథకం, పీఎం స్వనిధి, పీఎం మత్స్యసంపద యోజన వంటి పథకాల ద్వారా ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే అర్హులైన వారికి బ్యాంకర్లు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపితే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వ్యాపారులను హెచ్చరించారు. భీమవరంలో హోల్సేల్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కూరగాయలు, ఉల్లిపాయలు, వంట నూనెలు, పప్పుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. వ్యాపారులు తక్కువ లాభాలతో నిత్యావసర వస్తువులను విక్రయించాలని సూచించారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఐ. సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ ఏ. కన్యాకుమారి వైలిన్ వాదనం వింటారు. శ్రీ కెవి ప్రసాద్ మృదంగం, శ్రీ టీవీ వాసన్ ఘటం. కార్యక్రమంలో ముందుగా వినండి హంసధ్వని రాగంలో ఇందిరా నటేషన్ రచన మహాగణపతి ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి సారంగ రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన సమానరహితే రూపకతాళం.

0: కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు డాక్టర్ ఏ కన్యాకుమారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ కెవి ప్రసాద్ మృదంగం, శ్రీ టివి వాసన్ ఘటం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. పాటల పల్లకి ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891 ఎస్టీడీ కోడ్ జత చేసి 272-2744 లేదా 272-2888 అనే నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. మన తొలి శ్రోతను పలకరిద్దాం. హలో.
2: హలో,
0: నమస్తే అండి.
2: మేడం నమస్తే అండి.
0: చెప్పండి సార్, మీ పేరు?
2: శ్రీ మాతయ్య నమః. అమ్మా, మాది మునగపాక మండలం వాడ్రపల్లి గ్రామం నుంచి వరాహలక్ష్మి నరసింహాయన మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకేనండి, మీకు ఏ పాట విందాం అనుకుంటున్నారు మరి ఇవాళ?
2: శుభ సంకల్పం సినిమాలోని శ్రీశైలంలో మల్లన్న సింహాద్రిలో అప్పన్న పాట ఇవ్వండి అమ్మా.
0: అలాగేనండి, తప్పకుండా.
2: మీ పాటలు చాలా చక్కగా ఆనందకరంగా ఆలకిస్తున్నాం. మీరెప్పుడు ఇలాగే కొనసాగే భాగ్యం, ఆ సహస్రనామాతో పేపున చల్లని తల్లి మీ అందరికీ ఆనందాన్ని, మన అందరికీ ఆరోగ్యాన్ని, సర్వేజన సుఖనుభవంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మీ పేటాపల్లి మాట్లాడుతున్నా. పేరు రాజేష్ మేడం.
0: ఓకే అండి. రాజేష్ గారు ఏ పాట విందాం అనుకుంటున్నారండి?
1: బలితముల నుంచి పాట కావాలండి.
0: ఏ పాట?
1: గోపాల్ గోపాల బాల నిన్నే కోరిన పాట ఉంది మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: శ్రోతల పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాత కాలర్ని పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు సూర్యకుమారి గారు?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.
0: ఓకే ఓకే, చెప్పండి మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: శ్రీశైలం మూవీలో ఉదయం ఆ సాంగ్ మనందరి గురించి చేయండి.
0: ఓకే రండి, అందరం విందాం ఆ పాట.
1: థ్యాంక్ యూ మేడం జీ. నమస్తే.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7416172999 నంబర్ మరొకసారి 7416172999. మా ఇమెయిల్ ఐడి aarpcvsp@gmail.com.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు వింటున్న కార్యక్రమం పాటల పల్లకి. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు టెల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 0891272724, 0891272728. మన తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: వీరభద్రరావు సామరకోట నుంచి చేస్తున్నాను.
1: ఓకేనండి. వీరభద్రరావు గారు, ఏ సాంగ్ కావాలండి మీకు?
0: మాకు సూర్యచంద్ర మూవీ నుంచి జీవన వేణువు అన్న పాట.
1: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం. మీ పాట ఆలకిస్తుండగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆలకిస్తున్నాం.
0: వింటున్నారా? ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి.
1: అనకాపల్లి జిల్లా ఎలమెంట్లీ ఏరియా పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మత్స్యారామణ
0: ఓకే రండి. ఏ పాట విందాం అనుకుంటున్నారు మరి ఇవాళ?
1: మేడం. రత్నసింధు సినిమాలను గుమ్మల్లో ముద్దు గుమ్మలన్న సాంగ్ కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే.

0: జేముళ్ళండి, కలుబొడ్డేపల్లి నర్సీపట్నం దగ్గర.
1: ఓకేనండి, నర్సీపట్నం దగ్గర నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
0: రంగుల నాటిన సినిమాలో మేడం, కలిమి నిలవదు లేని మిగలదు, కలకాలం
1: ఒక రీతి గడవదు. ఓకేనండి, ఈ పాట వస్తుంది మీకోసం, మరి విందండి.
0: థ్యాంక్ యూ,
1: నమస్తే.

0: శ్రోతలు పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0891272724, 0891272728. మన తర్వాత కాలర్ ని పలకరిద్దాం. హలో,
1: నమస్తే అండి. బాగున్నారా?
0: నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు మీకండి.
0: ఓకేనండి, మీకు కూడా శుభాకాంక్షలు. చెప్పండి మీ పేరండి.
1: రాయర మండలం పసలపూడి సూరి సత్యరెడ్డి.
0: సత్యరెడ్డి గారు, ఓకే. ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: అదే లారీ డ్రైవరేనే. దసరా వచ్చింది,
0: అప్పుడే వచ్చింది దసరా మీకు. ఓకే ఓకే, సరే అయితే వినండి మరి మీకు నచ్చిన పాట. నమస్తే.

0: హలో
1: సుజాత అన్న నుంచి.
0: హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా?
1: నమస్తే మేడం, సుజాత అన్న నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే రండి, చెప్పండి, పాట
1: నాకు
0: విందాం
1: చరణం నీ దివ్య చరణం నీ నామం ఎంత మధురం మట్లో మనకి చెప్పండి మేడం.
0: అలాగే రండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్ తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అలాగే వేవ్స్ ఓటీటీ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మా ఎఫ్ఎం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీల ద్వారా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు. గమనిక విన్నారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఎక్కడున్నావు
4: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
3: ఇదైతే టక్కున చేసే పని మరి.
4: ఎలా?
3: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
4: అయితే ఇతర మార్పులు?
3: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
4: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
3: ఆర్బీఐ అంటుంది,
5: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. పాటల పల్లకిలో మన తర్వాత కాలర్ని పలకరిద్దాం. హలో. హలో,
6: నమస్తే.
5: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: మాది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, ఏ కొత్తపల్లి మేడం గారు.
5: ఓకేనండి. మీ పేరు?
6: నారాయణరావు మేడం.
5: నారాయణరావు గారు.
6: రాజేంద్రం మాది.
5: ఓకేనండి. ఏ పాట?
6: మేడం గారు ఇందాక జాంగ్లేడ్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాదరికి వచ్చారు. అంకుశం కావాలి అది మేడం గారు.
5: అంకుశం కావాలా? అంకుశంలో ఏ పాట?
6: ఏదైనా పర్లేదు మేడం, మంచిది.
5: అలాగేనండి. సరే,
6: థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుమల మోహన్ మేడం.
0: ఓకేనండి.
1: ముండ్రాయ్ గ్రామం, సంగే మండలం, వరంగల్ జిల్లా.
0: ఓకే, వరంగల్ జిల్లా నుంచి మీరు మాట్లాడుతున్నారు. మా యాప్లో వింటున్నారా కార్యక్రమాలన్నీ?
1: యాప్లో మేడం
0: ఓకే ఓకే, చెప్పండి. అయితే ఏ సాంగ్ ఉందాం అనుకుంటున్నారు?
1: నాకు మంచివాడు సినిమా నుండి అబ్బాయి పొడుసాడు అంటారు.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: మేడం మేడం
0: చెప్పండి.
1: హలో, మా కుటుంబ సభ్యుల పేరు చెప్పండి.

0: సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర, మానస, అనిలు, అన్విక, హరిసి, కౌశిక్ రెడ్డి, మన రేడియో వింటున్న శ్రోతలందరికీ.
1: ఓకే రండి, మీ కుటుంబ సభ్యులకి, మన శ్రోతలందరి కోసం ఈ పాట వస్తుంది, వినండి.
0: ఓకే మేడం,
1: నమస్తే.

0: హలో.
1: హలో, పచ్చిమి గారా అండి?
0: అవునండి, నమస్తే. మీ పేరు ఎక్కడి
1: నమస్తే
0: నుంచి?
1: మేడం, నమస్తే. నా పేరు అనుపోజ్ లక్ష్మణ్ రావు, రామాతాయి శ్రీ రెడ్డి గారి ఆశ్రమం నుంచి మాట్లాడుతానండి.
0: అవునా, ఓకేనండి, చెప్పండి. ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: యుద్ధం యుద్ధం ఉంది కదండి,
0: యుద్ధం.
1: ఏకదు రెండు చూసినా సాంగ్ ఈ
0: అలాగేనండి,
1: పౌరాణ ఆకిస్తానండి.
0: ఓకేనండి, సంతోషం.
1: చాలా
0: ఈ
1: బాగుంది.
0: పాట కూడా విని ఆనందించండి.
1: దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి.
0: మీకు కూడానండి, పాట
1: థ్యాంక్
0: వినండి.
1: యూ.
0: నమస్తే.

0: పొంగి పొంగి పొల్లాడింది అరరే. ఏ రెండు కళ్ళు చూసిన.
1: మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని 10:15 నుంచి తిరిగి కొనసాగిద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వసుదైక కుటుంబం కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఉంటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్తో జరుగుతున్న యుద్దాన్ని త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మో జలమార్గం కూడా అమెరికా నౌకాదళం ఆధీనంలోనే ఉందని చెప్పారు. ఇరాన్ వైపు ఎలాంటి నౌకలు వెళ్లకుండా సముద్ర మార్గాన్ని కట్టుదిట్టంగా నియంత్రిస్తున్నామని చెప్పారు. ఇరాన్కు సంబంధం లేని ప్రాంతాల నుంచి చమురు రవాణా మాత్రం తిరిగి పుంజుకుందని ఆయన వెల్లడించారు. చమురు సరఫరా గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుందన్నారు. దీని ద్వారా అమెరికా చర్యలు ఇరాన్పై ప్రభావం చూపుతున్నాయని, ఇక చమురు రవాణా చేస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకునే పరిస్థితులు ఇరాన్ వద్ద లేవని తెలిపారు. చమురు లేకుండా ప్రయాణించే నౌకల విషయంలో మాత్రం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇరాన్లో అమెరికా పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని, ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. గతంలో పశ్చిమాసియాలో ఇరాన్ను బలమైన శక్తిగా భావించేవారని, ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. ఇరాన్తో ప్రస్తుత ఘర్షణకు త్వరలోనే ముగింపు లభిస్తుందన్నారు. అలాగే నవంబర్ 3వ తేదీన అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోపు ఇరాన్పై ఎటువంటి దాడులు చేయమని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో ఇప్పటికీ చర్చలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇటీవల తాము చేసిన శాంతి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తెలిపారు. బదులుగా తమకు మరొక ప్రత్యామ్నాయ శాంతి ప్రతిపాదనను అమెరికా పంపిందని చెప్పారు. ప్రస్తుతం ఆ ఒప్పందంపై ఇరు దేశాల బృందాలు

మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఒకవేళ అమెరికా చర్చలు కాదని, తమకు వ్యతిరేకంగా ఏదైనా సైనిక చర్య చేపడితే మాత్రం ధీటుగా బదులిస్తామని అబ్బాస్ అరాక్చి హెచ్చరించారు. ఇక రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. యుక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో రష్యా జరిపిన దాడులు ప్రజల భద్రతపై ఆందోళనను మరింత పెంచుతున్నాయి. కీవ్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇటీవల రష్యా డ్రోన్లు క్షిపణులతో దాడులు జరిపింది. ఈ దాడుల కారణంగా ప్రాణ నష్టం సంభవించడంతో పాటు రవాణా, విద్యుత్, ఇతర కీలక మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్లోని కార్కివ్ ప్రాంతం, దక్షిణ యుక్రెయిన్లోని ఓడరేవ్ నగరమైన ఒడిశా పరిసరాల్లోనూ రష్యా దాడులు జరిపింది. ఈ యుద్ద ప్రభావం యుక్రెయిన్ సరిహద్దులకే పరిమితం కాకుండా రష్యా క్షిపణులు, డ్రోన్లు తమ గగనతలంపై ఉల్లంఘనలు జరిపిందని మోల్డోవా ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు రష్యా సైనిక ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ కూడా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తి స్థాయి సైనిక దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఈ యుద్దం కొనసాగుతున్న వేళ రష్యా చమురు ఆంక్షలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తివేశారు. అంతేకాకుండా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. రష్యాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ గొప్ప విజయంగా అభివర్ణించారు. అయితే దీనిపై యుక్రెయిన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యాతో ఉద్రిక్తతల తగ్గింపుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం లేకుండా ఆంక్షలు సడలించడం బలహీనతకు నిదర్శనమని యుక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల రష్యాకు యుద్దాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశం లభిస్తుందని హెచ్చరించారు. H-1B వీసాకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పేరొందిన 8 టెక్ దిగ్గజ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, క్యాబ్జెమినీ, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, అడోబ్ సంస్థలున్నాయి. దీంతో ఆయా సంస్థల తరపున H-1B వీసాపై అమెరికా వచ్చే ఉద్యోగుల గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఇకపై కష్టతరమవుతుంది. H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ వెల్లడించారు. అమెరికన్లతో భర్తీ చేసేందుకు ఏమాత్రం సాధ్యం కాని ఉద్యోగాల కోసం అమెరికా వెలుపల ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులను తీసుకొచ్చేందుకు సంస్థలను అనుమతించడమే H-1B వీసా ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని, దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రోగ్రాంలో విపరీతమైన మోసాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ 8 టెక్ కంపెనీలకు సంబంధించి కొత్త వాటితో పాటు పెండింగ్లో ఉన్న లేబర్ సర్టిఫికేషన్లను ఇకపై పరిశీలించమని అమెరికా కార్మిక శాఖ మంత్రి కీత్ శాండర్లింగ్ ఆదేశించారు. 2009 నుంచి ఈ కంపెనీలు భారీగా శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లను పొందాయని, అమెరికాకు చెందాల్సిన లక్షలాది ఉద్యోగాలను లాక్కున్నాయని ఆయన ఆరోపించారు. అయితే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ పర్మ్ కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు భారత్ అమెరికా దేశాల ఉమ్మడి ఆశయాల సాధనకు దోహదపడవని భారత్ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతులైన నిపుణుల రాకపోకలు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు విలువను జోడిస్తాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన భారతీయులకు అవకాశాలు కల్పించడంతో పాటు అత్యాధునిక నైపుణ్యం కలిగిన నిపుణుల సేవలను పొందడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. దీనివల్ల ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల కల్పన వంటి రంగాలు బలోపేతమవుతాయని తెలిపారు. అమెరికాలో వాటాదారుల సంపద పెంపుకు కూడా ఇది దోహదపడుతుందని, ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే కీలకమైన రంగమని జైష్వాల్ పేర్కొన్నారు. అయితే పర్మ్ కార్యక్రమం నుంచి కొన్ని కంపెనీలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినంత మాత్రాన ఇప్పటికే జారీ చేసిన H-1B వీసాల చెల్లుబాటుపై కాని, వీసాదారులు వారి కుటుంబ సభ్యుల వీసా స్థితిగతులపై గాని ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రభావిత కంపెనీల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల శాశ్వత నివాస హోదా లేదా గ్రీన్ కార్డు పొందే ప్రక్రియపై ఈ నిర్ణయం కొంతమేర ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించిందని చెప్పారు. నౌకాయానం, నావికుల భద్రతపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ జీఓఎఫ్ ఆన్ S4 కు భారత్, లైబీరియా సహా అధ్యక్ష దేశాలుగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న వరుస దాడులను ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయని తెలిపారు. ఈ బృందం తొలి సమావేశం న్యూయార్క్లో జరిగిందని లైబీరియా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ సమావేశానికి నాయకత్వం వహించి అధ్యక్షత వహించారని జైష్వాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో 25 దేశాలు పాల్గొన్నాయని జైష్వాల్ చెప్పారు.
వాణిజ్య నౌకాయానం, నావికుల భద్రతా అంశాలను అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలపడమే ఈ బృందం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. వాణిజ్య నౌకల రాకపోకలు

వరకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతో పాటు నావికుల భద్రతకు భరోసా కల్పించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జైస్వాల్ తెలియజేశారు. మధ్య అమెరికా దేశమైన పనామాలో నిన్న సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం ధాటికి పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు పలు విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ భూకంపం తరువాత 40కి పైగా ప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇక తూర్పు ఆసియాలో తైవాన్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. తైవాన్ సమీపంలో చైనా చేపడుతున్న సముద్ర కార్యకలాపాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశముందని హెచ్చరించింది. తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌకల గస్తీతో పాటు చైనాకు చెందిన సముద్ర మిలీషియా నౌక కార్యకలాపాలపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మధ్యప్రాచ్యంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా భారీ సైనిక చర్య ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పరిణామం ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ సముద్ర రవాణాపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యెమెన్ ప్రభుత్వ అధినేత రషాద్ అల్ అలీమీ వ్యూహాత్మకంగా కీలకమైన తాయిజ్ నగరం సమీపంలోని హౌతీ స్థావరాలపై ప్రభుత్వ దళాలు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్లో ఏ అభ్యర్థికి అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వా, సెనేటర్ ప్లామియో బోల్సనారో మధ్య రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అక్టోబర్ 25న జరుగుతాయి. అక్టోబర్ 4న జరిగిన తొలి విడత పోలింగ్లో బ్రెజిల్ ఓటర్లు తమ తీర్పును వెల్లడించారు. దాదాపు అన్ని ఓట్లు లెక్కించిన సమయానికి ప్లావియో బోల్సనారోకు 5.6 కోట్లకు పైగా ఓట్లు లభించగా లులాడా సిల్వాకు సుమారు 5.37 కోట్ల ఓట్లు వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం కనిపించకపోవడంతో రెండో విడత ఎన్నికలు అనివార్యమయ్యాయి. నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఒండో రాష్టంలోని ఇగ్బో కోడా సమీపంలో నైజీరియా వైమానిక దళానికి చెందిన ATR-42 మిలిటరీ విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 సిబ్బంది సహా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. బెవిన్ నుంచి లాగోస్ నగరానికి వెళ్తున్న ఈ విమానం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు కోల్పోయింది. అనంతరం నావికాదళ స్థావరానికి సమీపంలోని నది ఒడ్డున కూలిపోయింది. గత కొద్ది రోజులుగా 2026 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం భారత్ మూలాలున్న దక్షిణాఫ్రికా వాసి నవనీతం నవీ పిల్లైను వరించింది. నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయం శాంతిని పెంపొందించేందుకు నవనీతం చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మానవ హక్కుల కోసం ఆమె విశేష కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. ఇక సాహిత్య రంగానికి సంబంధించి కెనడా రచయిత్రి అనే కార్సన్ ను వరించింది. 2026 నోబెల్ సాహిత్య పురస్కారానికి ఆమెను ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. సమకాలీన సాహిత్యంలో వినూత్న రచనా శైలితో కొత్త రూపాలను తీసుకొచ్చినందుకు ఈ అవార్డును అందిస్తున్నట్లు తెలిపింది. సంప్రదాయ సాహిత్యంతో సృజనాత్మకంగా సంభాషిస్తూ సమకాలీన సాహిత్యానికి కొత్త రూపాలను అందించిన అనే కార్సన్ రచనలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. కవిత్వం, అనువాదం, గద్యం ఇలా విభిన్న ప్రక్రియలను కలిపి ఆమె తనదైన శైలిని రూపొందించుకున్నారు. ఇక ఫ్రాన్స్కు చెందిన హెన్రీ బి కాగన్, జపాన్కు చెందిన కేన్సో సోయిలు రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్ ప్రక్రియలో నాన్ లీనియర్ ఎఫెక్ట్స్ ఆటోకెటాలిసిస్ ను ఆవిష్కరించినందుకు గాను వీరికి అత్యున్నత గౌరవం దక్కింది. ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఈ ఏడాది ప్రఖ్యాత శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జన్ ఎంపికయ్యారు. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటుకు అందించిన విశేష సేవలతో పాటు ఖగోళ మూలాలు కలిగిన అత్యుత్తమ శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఫ్రాన్సిస్ హాల్జన్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అలాగే వైద్య శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. కాంతి ద్వారా జీవ కణాల్లోని అయాన్ ఛానళ్లను నియంత్రించే పద్దతులు, నాడీ వ్యవస్థ కణాల పనితీరును అధ్యయనం చేసిన ముగ్గుల శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం దక్కింది. ఆప్టోజెనెటిక్స్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన కార్ల్ డిసెరోత్, జర్మనీకి చెందిన పీటర్ హెగ్మెన్, జార్జ్ నెగర్లను నోబెల్ కమిటీ విజేతలుగా ప్రకటించింది. భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ఎల్నినో ఈ ఏడాది డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకోనుందని గురువారం వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని WMO తన నెలవారీ గ్లోబల్ నివేదికలో వెల్లడించింది. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా

0: క్రీడలు ఇటీవల ముగిశాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఈ ఏడాది ఆసియా క్రీడలు అక్టోబర్ 4తో ముగిశాయి. జపాన్లోని ఐచీ ప్రిఫెక్చర్, నాగోయ నగరాలు ఈ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చాయి. మొత్తం 45కు పైగా ఆసియా దేశాలు ఈ ఏడాది ఆసియా గేమ్స్లో పాల్గొనగా 10,000 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు ఇందులో భాగస్వాములయ్యారు. ఇక ఈ ఆసియా క్రీడల్లో చైనా అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఏకంగా 85 పతకాలు సాధించి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత క్రీడాకారులు రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచారు. 201 స్వర్ణ పతకాలతో చైనా మొదటి స్థానంలోనూ, 52 స్వర్ణ పతకాలతో జపాన్ రెండో స్థానంలోనూ, 42 స్వర్ణ పతకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలోనూ, 21 స్వర్ణ పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచాయి. తదుపరి ఆసియా క్రీడలు 21వ ఎడిషన్ 2030లో ఖతార్లోని దోహా నగరం వేదికగా జరగనున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిది ఇలాంటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్ర గీతల కార్యక్రమం ఉంటారు. మరి వాట్సాప్ ద్వారా ఏ చిత్రం నుంచి పాటని కోరుకోవచ్చు. మీరు చేసిన వాట్సాప్ నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రం నుంచి పాటను కోరుకోవచ్చు. మరి ఈనాడు రాబోయే తిది కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తు నుంచి భూమిదేవిని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు. రాగదీపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0891-272-244-272-2888. హలో
3: హలో
2: హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
3: సాంగ్ కావాలండి.
2: ఓకేనండి, సాంగ్ వేస్తాము. ముందు మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: అనంతపూర్ నుంచి మహేష్.
2: మహేష్ గారు చెప్పండి, మరి ఏ పాట కావాలి?
3: హలో,
2: మీరు
3: దేవుళ్ళో మూవీలో మహాకనకదుర్గ సాంగ్ ప్లే చేయండి.
2: అలాగేనండి, తప్పకుండా వినండి. శ్రోతలకు గమనిక, ఫోన్ అండ్ లైవ్ కార్యక్రమానికి కాల్ చేశాక మీరు ఫోన్లో మాట్లాడితే అది క్లియర్గా ఉంటుంది. రేడియోకి కొంచెం దూరంగా వచ్చి ఫోన్లో మాట్లాడి ఆ తర్వాత మీకు నచ్చిన పాటని మీరు వినవచ్చు. ఇప్పుడు శ్రోత అడిగిన పాటను విందాం.

0: హలో, పాటల పల్లకి
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి
1: నా
0: మాట్లాడుతారు?
1: పేరు మన్మథరావు అండి.
0: మన్మథరావు గారు ఎక్కడి నుంచి అండి?
1: పార్తీపురం మన్యం జిల్లా అమ్మా.
0: ఓకేనండి, చెప్పండి.
1: రేడియో దగ్గర 10 మందిలో కూర్చుంటారు, పాటలు అందరూ వింటుంటాం అమ్మా సరదాగా.
0: అవునా, సంతోషం. చెప్పండి.
1: కార్యక్రమాలు చాలా బాగుంటాయి. 10 మంది 15 మంది దగ్గర వచ్చి కూర్చొని పాటలు వింటుంటారు.
0: అవునా, ఓకేనండి, సంతోషం. చెప్పండి, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: సీతారత్నం గారు అబ్బాయిలోని మేఘమా మరువకే అనే పాట కావాలమ్మా.
0: ఓకేనండి, మీతో పాటు మీ
1: నమస్తే.
0: వింటున్న వాళ్ళందరికీ కూడా, అలాగే మన
1: తప్పకుండా అమ్మా,
0: శ్రోతలందరికీ
1: తప్పకుండా
0: కూడా ఈ
1: తప్పకుండా
0: పాట
1: వింటాము.
0: వస్తుంది, వినండి.
1: ఓకే.
0: నమస్తే.

0: హలో, పాఠాల పల్లకి. హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ద్రాక్షారం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సత్యనారాయణమూర్తి అండి.
0: ఓకేనండి. ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: సాగుడు మొత్తంలో మెల్ల మెల్ల మెల్లగా.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే ఓకే.

0: శ్రోతల పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 0891 అనే ఎస్టీడీ కోడ్ని జతపరిచి 2727244 లేదా 2727288 ఈ నంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటల్ని వినవచ్చు. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, పాటల పల్లకి చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కె సత్యారావు, తుమ్మపాల.
0: సత్యారావు గారు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: వయసు పిలిచింది సినిమా నుంచి ఇలాగే ఇలాగే తరాగమాడితే అనే పాట అండి.
0: అలాగేనండి.
1: 78 లో చూసిన సినిమా, 1978 లో చూసిన సినిమా.
0: మీకు ఆ పాట వస్తుంది, వినండి.
1: ఓకే అండి.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం గారు. పత్రిక గారు నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఆనపూర్ లక్ష్మణరావు రామాతయ్య సిరి గారి నుంచి మాట్లాడుతానండి.
0: ఓకేనండి. లక్ష్మణరావు గారు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అదేనండి, మహాకవి శాస్త్రి గారు.
0: అందులో
1: జాబిల్లి చూసేను నిన్ను. మీ ప్రోగ్రామ్ బాగుందండి, కంటిన్యూ ఉంటున్నానండి.
0: ఓకేనండి, ధన్యవాదాలు.
1: రెయిన్బో ఎఫ్ఎం రెండు ఆర్కిస్తారు,
0: అన్ని వింటారు,
1: అన్ని మీ మీ ఛానల్ అన్ని వింటాను.
0: ఓకేనండి. అయితే మా లేఖావళికి కూడా మీ స్పందనను తప్పక తెలియచేయండి.
1: తెలియజేస్తాను.
0: ఓకేనండి, సంతోషం. ఇప్పుడు మీకు మీరు అడిగిన పాట వస్తుంది, వినండి. ఓకేనండి, నమస్కారం.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందన తెలియజేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7416172999. మా ఇమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. హలో పాటల పల్లకి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: మధుసూదన్ రెడ్డి గారు, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం మోగ మనుషుల మూవీ నుంచి గౌరమ్మ నీ మూడు ఎవరమ్మ అనే సాంగ్ ప్లే చేయండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే.

మొగుడు మొగుడని మురిశావే, కులికావే పొగిడావే పిల్లోయ్. నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలు.

0: హలో, పాఠాల పల్లకి.
1: హలో హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి, వెంకట్రావు గారు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మాకు వెంకటేశ్వర మావచ్చి సినిమా నుంచి సుశీల గారు, లీలా గారు పాడారమ్మా కళ్యాణ వైభవం, ఈనాడే పాటను మాకు వినిపించండి అమ్మా.
0: అలాగేనండి, తప్పకుండా.
1: నమస్కారం అమ్మా పద్మి గారు.
0: నమస్తే అండి.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు సంప్రదాయ రేడియో సెట్స్ తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అలాగే వేవ్స్ ఓటీటీ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందన తెలియజేయవలసిన మా వాట్సాప్ నెంబర్ 7416172999. మా ఇమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. ఈనాటి పాటల పల్లకిలో మన లాస్ట్ కాలర్ని పలకరిద్దామా? హలో,
1: నమస్కారం మేడం. నా పేరు చిట్టూరు సత్యనారాయణమూర్తి, వేపకుంట దగ్గర చీమలాపల్లి అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి, సత్యనారాయణమూర్తి గారు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: అనుకున్నది సాధిస్తా, అందులో ప్రేమ అంటే లోకంలో ఎవరికి తెలియదు అనమాట.
0: ఓకేనండి, సాధించారు. మొత్తానికి లాస్ట్ కాల్ మీకు దక్కింది కార్యక్రమంలో.
1: ట్రై చేస్తున్నానండి.
0: అదే, అందుకే సాధించారు. ఆ పాట కూడా మంచి పాట అడిగారు, విందాం మరి.
1: మీరు 1:30 చక్కగా, మీరు మహిళ వాళ్ళు చక్కగా కార్యక్రమాలు చాలా చక్కగా చెప్తారు మేడం.
0: ఓకేనండి, ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలు వింటూ ఉండండి, మీ స్పందన తప్పక తెలియజేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ, ఉంటాను మేడం.

పాటర్లపల్లికి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత చిత్రగీతాలు వింటారు.

లేత మనసుల చిత్రానికి ఎస్ పిబి శ్రీనివాస్, పి సుశీల పాడగా, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం, దాశరథి కృష్ణమాచార్య సాహిత్యం.

పండంటి కాపురం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా, సంగీతం ఎస్పి కోదండపాణి, సాహిత్యం సి నారాయణరెడ్డి.

బలిపీఠం చిత్రానికి. కె చక్రవర్తి సంగీత సారథ్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటున్నారు.

అడవిరాముడు చిత్రానికి. కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వేటూరి సుందరమూర్తి రచన, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటున్నారు.

తర్వాత గోరింటాకు చిత్రానికి కేవి మహాదేవన్ సంగీతం అందించగా వేటూరు సుందరరామూర్తి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాతచిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత సంసారమో చదరంగం చిత్రానికి కె చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరు సుందరరామూర్తి రచనలో పి సుశీల పాడిన పాట వింటారు.

నాలుగు స్తంభాలాట చిత్రానికి రాజన్ మరియు నాగేంద్ర సంగీతం అందించగా పి సుశీల పాడిన పాట వేటూరి సుందరమూర్తి రచన.

తర్వాత ముత్యమంత ముగ్గు చిత్రానికి కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆరుద్ర రచించిన పాట పి సుశీల పాడగా వింటారు.

తర్వాత మీనా చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించగా, సాహిత్యం దాశరథి, పి సుశీల పాడిన పాట వింటారు.

చివరిగా ఆలుమగలు చిత్రానికి సంగీతం టి చలపతిరావు, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి చిత్రగీతలు వింటారు. ముందుగా మాస్టర్ చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన పాట వింటారు.

0: మధ్యమ మధుమంజరి చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్టేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు

పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35, Lightning II, రఫేల్, F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది.

బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ది సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత, క్షేమాన్ని నిర్ధారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్టేలియాలోని బర్హామ్లో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు.
వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు, దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించారు.

0: ందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కేఎల్ఎన్ మూర్తి గారు పాడిన లలిత గీతాలు వింటారు. శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ జె రామ్మూర్తి గారి తబల సహకారం. ముందుగా పాపగారు ఎందుకింత బాగున్నారు, శ్రీ ఎం రామ్కోటి రచన

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎల్ఎన్ మూర్తి గారి లలిత గీతాలు విన్నారు. శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ జె రామ్మూర్తి గారి తబలా సహకారం. లలితగీత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. చిత్రగీతలు

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ప్రకటన విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారన్నది అపోహ మాత్రమేనని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆయన ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న నిరసనపై పాత్రికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. గెలిస్తే తమ ఘనతని, ఓడిపోతే ఈవీఎంలను నిందించడం సరికాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనడం అవాస్తవమని వెంకయ్యనాయుడు తెలియజేస్తూ,
1: జరుగుతున్న గందరగోళం, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న ఆందోళన, చేస్తున్న విమర్శలు, కోరుతున్న డిమాండ్లు మంచిది కాదు. ఈవీఎంలు తప్పు అని అనడం ఏదో అది సరైనది కాదని నా అభిప్రాయం. అంత బహిరంగంగా జరుగుతుంది. ఈ ఎన్నికలు సరైనవి కావు, ఆ ఎన్నికలను రుజువు చేయాలా? ఇది సరైనంటే ఒక పద్ధతి కాదు. తర్వాత ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థను మనం రాజకీయంతో కలిపి నిందించడం, నిందలు వేయడం సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తోంది.
0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం జరుగుతోంది. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని పునమిఘాట్లో సరస్ ఆజీవికా మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి పరిశీలించారు. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల

0: మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించేందుకే 600కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని, కుటుంబ సమేతంగా వచ్చేవారికి మేళా ప్రత్యేక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము మేళాను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
1: విజయవాడ ఉత్సవం 20వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. అదేవిధంగా సరస్ మేళా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా ఫస్ట్ టైం ఈ రోజున చేయబోతా ఉన్నాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. కల్చరల్ ఈవెంట్స్ అన్ని కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సరస్ మేళాలా జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే విజయవాడ గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సేకరణలో డిజిటల్ పారదర్శకత గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతను పెంచడంతో పాటు చిన్న వ్యాపారాలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలకంగా మారింది. 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైన ఈ ఆన్లైన్ వేదిక ద్వారా 2026 ఆగస్టు నాటికి మొత్తం లావాదేవీల విలువ 20 లక్షల కోట్ల రూపాయలను దాటింది. ఈ వేదికపై 3 కోట్ల 70 లక్షలకు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. గతంలో ప్రభుత్వ కొనుగోళ్లు వివిధ శాఖల టెండర్లు, ధరల ఒప్పందాలు, మధ్యవర్తుల ద్వారా జరిగేవి. దీనివల్ల కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం, పోటీకి పరిమితులు ఏర్పడేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు జీఈఎం ఒకే ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వేదిక ద్వారా వస్తువులు, సేవలను కొనుగోలు చేస్తున్నాయి. వ్యక్తిగత వ్యాపారాలు, చిన్న సంస్థలు సైతం మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వానికి తమ ఉత్పత్తులను విక్రయించవచ్చు. ధరలు, ఉత్పత్తుల వివరాలు, విక్రేతల సమాచారం అందుబాటులో ఉండటంతో కొనుగోళ్లలో పారదర్శకత పెరిగింది. ఈ వేదికపై జరిగిన మొత్తం లావాదేవీల విలువలో సూక్ష్మ చిన్న సంస్థల వాటా 45% పైగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లలో చిన్న వ్యాపారాల భాగస్వామ్యాన్ని పెంచడంలో జీఈఎం కీలక పాత్ర పోషిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
2: డంపింగ్ యార్డులకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతో ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40-50 వేల మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు. తడిపొడి చెత్త సిస్టమ్ ను డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలకు అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు 31,34,707 రూపాయల విలువైన చెక్కులను ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 579 మందికి 5,19,34,509 రూపాయల విలువైన చెక్కులు అందించినట్లు వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 సిరీస్లో భాగంగా 3వ టీ20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. ఇండోర్లోని

0: హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచుల్లో భారత్ వెస్టిండీస్ చెరొక మ్యాచ్ గెలిచాయి. రేపు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. మానసిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రపంచ సమాఖ్య చొరవతో ప్రతి ఏటా 10 అక్టోబర్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా 1992 అక్టోబర్ 10 నిర్వహించారు. మానసిక ఆందోళన, కుంగుబాటు ఫోబియా, మానియా వంటి రుగ్మతలన్నీ మానసిక అనారోగ్యాలకి చిహ్నాలు. మానసిక వైద్య నిపుణుల ద్వారా ఈ రుగ్మతలకు తగిన చికిత్స పొందవచ్చు. అనునిత్యం యోగాభ్యాసం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటనలు వింటారు.
2: ఎక్కడున్నావు
3: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
2: ఇదైతే టక్కున చేసే పని మరి.
3: ఎలా?
2: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
3: అయితే ఇతర మార్పులు?
2: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
3: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
2: ఆర్బీఐ అంటుంది
4: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని వివరాలు. మధ్యాహ్నం 2:31 సైనిక్ మాధురి వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాలు వింటారు. సాయంత్రం 5:00 యువవాణి యోజనల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్, ఫిట్నెస్ మంత్ర, వికాసం అనే అంశాలు ప్రసారమవుతాయి. ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాలలో రబీ పంటల ప్రణాళిక అనే అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి. స్త్రీల కార్యక్రమం

0: ఈనాటి కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు తమకు నచ్చిన పాటలు కోరి వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244, మరొక నెంబర్ 2727288. విశాఖేతర ప్రాంతవాసులు లేక చరవాణి ద్వారా కాల్ చేస్తున్న శ్రోతలు 0891 కోడ్ జత చేసి నెంబర్ను డైల్ చేయవలసి ఉంటుంది. ముందుగా హలో
1: హలో హలో
0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు కుమారి అండి.
0: కుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎక్కడండి? సాంబర్లకోట.
1: పెద్దాపురం. పెద్దాపురం దగ్గర.
0: ఓకేనండి. కుమారి గారు మీకోసం ఏ పాట ఏ చిత్రం నుంచి ప్లే చేయమంటారు?
1: సుకుమారుడు మూవీ నుంచి అండి.

0: హలో
1: హలో నమస్తే మేడం జీ.
0: హలో నమస్తే అండి. మీ పేరు?
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక.
0: సూర్యకుమారి గారు, బాగున్నానండి. మీరెలా ఉన్నారు?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: అవునండి, అవును. చెప్పండి, మీకోసం ఏ చిత్రం నుంచి ఏ పాట చెప్పండి.
1: సాంగ్ అయితే గనక అల్లరి బావ మూవీలో మధువనిలో రాధిక ఆ సాంగ్ చేసేయండి మా గురించి.
0: ఓకేనండి,
1: థ్యాంక్ యూ.
0: మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.

0: హలో
1: హలో అండి.
0: హలో అండి, నమస్తే.
1: వినిపిస్తుందండి ఇప్పుడు.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు రాధిక అండి.
0: రాధిక గారు, ఎక్కడి నుంచి?
1: కాకినాడ నుంచి అండి.
0: కాకినాడ నుంచి అండి. ఓకే.
1: నేను మంచి మంచి పోగొన ప్రచారం చేస్తున్నారండి. నాకు తమ్ముడు సినిమాలో పాట కావాలండి, పవన్ కళ్యాణ్ అండి. తర్వాత ఒక్క నిమిషం అండి, ఈ అగ్రహారం త్రినాథర గారు ఉన్నారా కదండి, మన వైజాగ్ లోని.
0: తెలియదండి, మరి మీకోసం మీరు అడిగిన పాట అయితే ప్లే చేస్తున్నాను.
1: ఓకే ఓకే అండి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: ఎలా ఉన్నారు? మీ పేరు
1: సత్య అండి. బాగున్నాను. సత్య అండి నా పేరు.
0: సత్య గారు, మీకోసం ఏ చిత్రం నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: జగదాక వీరుడు అతిలక్ష్మరండి. ప్రియతమా తెలుసు మన.
0: ఓకే అండి, సత్య గారు మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: సరే అండి.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి. మీ
1: హలో
0: పేరు?
1: నమస్తే మేడం. హలో నమస్తే మేడం, నా పేరు ఏకా రామలక్ష్మి, ఏలూరు జిల్లా జంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: రామలక్ష్మి గారు చెప్పండి, మీకోసం ఏ చిత్రం నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: వంశధారకుని చిత్రంలోంచి ఒక పాట ఇవ్వండి మేడం.
0: ఓకే రామలక్ష్మి గారు, మీకోసం వంశధారకుడు చిత్రం నుంచి ఒక పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: ఓకే మేడం.

మహిళావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు అడిగిన పాటలు విన్నారు. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు వింటారు. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతవాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి చిరు జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. ఈరోజు నుంచి అనగా 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక జారీ కాలేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సైనిక్ మాధురి వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సైనిక్ మాధురి. సైనిక్ మాధురి కార్యక్రమ మే ఆప్ సబ్కా స్వాగత్ హై దోస్తో. మే ఆప్కీ దోస్త్ చందనా. శుభ్ దుపహర్ దోస్తో. డాకియా డాక్ లాయా, డాకియా డాక్ లాయా. హా దోస్తో, ఆప్ సోచ రహే హోంగే మే యే గానా క్యూ గా రహీ హూం. ఆజ్ హమ్ బాత్ కర్నే వాలే హై రాష్ట్రీయ డాక్ సేవా కే బారే మే. ఆజ్ కే ఇస్ కార్యక్రమ మే మే ఆప్కో డాక్ సే సంబంధిత దిల్చస్ప్ బాతోం కో బతానే వాలీ హూం. భారతీయ డాక్ నే సదియోం సే భారత్ జేసే విశాల్ వివిధతాపూర్ణ ఔర్ దూర్ తక్ ఫైలే దేశ్ కో ఏక్ సూత్ర మే ఫిరోనే కా కామ్ కియా హై. ఖుషాల్, క్షేమ్, ఖైరియత్ పూచ్నే సే లేకర్ లోగోం కే బీచ్ ఏక్ గెహరా అప్నాపన్ ఔర్ భావనాత్మక్ జుడావ్ బనానే మే డాక్ కీ భూమికా అద్వితీయ రహీ హై. హా దోస్తో, ఇసీ విషయ మే హమ్ ఆగే బఢ్తే హై లేకిన్ ఇస్ ప్యారే సే గీత్ కే బాద్.

మీరింతవరకు సైనిక్ మాదిరి కార్యక్రమంలో వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతలు విన్నారు. మా కార్యక్రమాలపై మీ స్పందనను తెలియచేయాలనుకుంటే airpcvvsp@gmail.com మెయిల్ చేయవచ్చు. దాంతోపాటుగా 7416 17 299 నెంబర్లకు వాట్సాప్ ద్వారా మీ స్పందనను తెలియచేయవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 18 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో మా మొదటి ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 3.63 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై రెండవ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు 102 మెగాహెడ్స్ పై ఆకాశవాణి విశాఖపట్నం

గెలవడానికి ప్రయత్నం చేస్తారు. జీవితంలో ఓటమిని అంగీకరించకుండా గెలుపు కోసం విజయాన్ని అందుకునే వరకు నిరంతరం శ్రమించే మనిషిని ఎవరూ ఎప్పుడూ ఓడించలేరని అర్థం చేసుకోవాలి యువత. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

ముందుగా ప్రేమికుల రోజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సువర్ణలత జూనియర్ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రహమాన్, రచన శివగణేష్.

ఈనాటి యువవాణిలో సక్సెస్. జీవితం అనేది నిరంతరం జరిగే యుద్ధం. ఒక్కోసారి గెలుపు, ఒక్కొక్కసారి ఓటమిని కూడా రుచి చూడాల్సి ఉంటుంది. అయితే గెలుపు యుద్ధంలో గెలవడానికి ధైర్యం అనే ఆయుధంతో నిరంతరం పోరాడాల్సిందే. జీవితంలోని ఏ రంగంలోనైనా విజయం సాధిస్తే ఖచ్చితంగా ఆ విజయం ఉత్సాహాన్ని పెంచుతుంది. అదే సమయంలో ఓటమి కలిగితే నిరాశ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఏదైనా ఆట లేదా ఉద్యోగంలో గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక చిత్రగీత వింటాం. బొమ్మరీలు చిత్రం నుంచి దేవి శ్రీప్రసాద్ పాడిన పాట వింటారు. రచన భాస్కర్ భట్ల.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి యువనిలో సక్సెస్ అనేది ఊరకనే రాదు, దాని వెనక ఎంతో కష్టం, కృషి, పట్టుదలతో సాధించాలని ఆరాటం, శ్రద్ద ఇవి విజయం దిశగా పయనించినప్పటికీ నిరాశ చెందకుండా ఓటమి నుంచి గెలుపుకు బాటలు వేసుకోవాలి. ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకుని విజయానికి బాటగా మార్చుకునే అవకాశం గెలుపు బాట అవుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ప్రేమ ఖైదీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రపాండ పాట వింటారు. రచన వేటూరు సుందరరామూర్తి.

ఈనాటి యువవాణిలో సక్సెస్ అనే యుద్ధంలో నీకు గెలవటానికి ధైర్యాన్ని మించిన ఆయుధం ఇంకొకటి లేదని చెప్పవచ్చును. నిరంతర పోరాటంతో ఆశను వదులుకోకుండా గెలుపు కోసం శ్రమిస్తూనే ఓర్పుతో సహనంతో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ పోరాటం కొనసాగించాలి. జీవితం అనే యుద్ధంలో నీకు గెలవటానికి ధైర్యాన్ని మించిన ఆయుధం ఇంకొకటి లేదని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం అందాం. మున్నా చిత్రం నుంచి హరిహరన్ పాడిన పాట వింటారు. సంగీతం రాజన్ నగేంద్ర, రచన వేటూరు సుందరరామ్మూర్తి.

సంధ్యా రాగాలు తెలుగు మెలోడీ సినిమా పాటలు 1980 నుంచి 2000 మధ్య గల తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా నీ స్నేహం చిత్రం నుంచి రాజేష్ పాండ పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

తరువాత పెదరాయుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రపాండ పాట వింటారు. సంగీతం కోటి, రచన భువన్ చంద్ర.

తర్వాత మోసగాడు చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలపాండ్ పాట వింటారు. సంగీతం చక్రవర్తి, రచన వేటూరు సుందరరామూర్తి.

సంతమిది ఎవరి సొంతమిది. ఎన్నో ఋతువుల రాగా

తర్వాత సంజా రాగాలు వింటున్నారు. క్రిమినల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రపాండ్ పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కేర్వాణి.

చివరగా ఆరాధన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాండే పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన ఆత్రేయ.

మీరింతవరకు సంధ్యా రాగాలు, తెలుగు మెలోడీ సినిమా పాటలు 1980 నుంచి 2000 మధ్య గల సినిమా పాటలు విన్నారు.

సమాచారం అది. ముందుగా వెదర్ రిపోర్ట్, వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందజేసిన వాతావరణ వివరాలు, వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. స్థానిక వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘకృతమే ఉంది. అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ వారు తెలియపరిచారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz రాజమండ్రిలో 100.2 MHz 102.9 MHz కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలు ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా వినవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం పెట్టారు. రాక్షసుడు చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి.

చిత్రగీతం విన్నారు. తర్వాత లేఖావళి, శ్రోతల ఉత్తరాలకు మా స్పందన పోస్ట్ కార్డు ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. వాట్సాప్ నంబర్ 7416172999. ఫోన్ నెంబర్ మరొకసారి 7416172999కి, లేదా ఈమెయిల్ ద్వారా కూడా మీరు తెలియపరచవచ్చు. aarpcvsp@gmail.com ద్వారా కూడా తెలియజేయవచ్చు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను మంత్రిమండలి ఖరారు చేసింది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్తో సహా 8 కేటగిరీల్లో రిజర్వేషన్ను ఖరారు చేసింది. మంత్రివర్గ సమాపేశం ముగిసిన తర్వాత కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్లు పాత్రికేయులకు వెల్లడించారు. ఒక్క జడ్పీ చైర్పర్సన్ మినహా మిగిలిన అన్ని పదవులకు బీసీలకు 24% మించి రిజర్వేషన్లు వర్తింపు చేసేలా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసిందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ నిబంధనలను పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారు. పంచాయతీ వార్డు మెంబర్లలో బీసీలకు 26.73% రిజర్వేషన్లు, సర్పంచ్లలో 27.95%, ఎంపీటీసీలకు 25.55%, ఎంపీపీల్లో 24.6%, జడ్పీటీసీలకు 24.6%, జడ్పీ చైర్పర్సన్లకు 23.08%, అర్బన్ వార్డు మెంబర్లకు 32.78% మేర బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా నిర్ణయించారు. మున్సిపల్ చైర్పర్సన్లలో 32.03%, మేయర్లలో 35.02% మేర రిజర్వేషన్లు ఖరారు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ,

0: ఎడ్యుకేటెడ్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 28.18% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. దీనికి అదనంగా 34% అన్నాం, దానికి పైగా రిజర్వేషన్ కల్పించడానికి పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టబద్ధంగా ఉంది. 6% పైగా పార్టీల పరంగా కల్పిస్తున్నాం.
1: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట మంత్రివర్గం సమావేశం ముగిసిన తరువాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నవంబర్ 15 నాటికి ఎన్నికలు పూర్తి చేసి సాధారణ పాలనలోకి వెళ్లాలన్నారు. మంత్రులు మరింత చురుగ్గా ఉండటంతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి బాధ్యత తీసుకోవాలని సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో వీకే సేనానాయక్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేసిందని, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులందరికీ వేగవంతమైన ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు వినాయక గుడి నుండి 1650 మీటర్ల పొడవున క్యూ లైన్లు, సీతమ్మవారి పాదాలు, మున్సిపల్ విద్యుత్ కార్యాలయాలు, రైల్వే స్థలంలో 18,000 మంది వేచి ఉండేలా 3 హోల్డింగ్ కేంద్రాలు నిర్మించామని తెలిపారు. నూతన అన్నదాన భవనంలో రోజుకు 15,000 మందికి పైగా భోజన వసతి, 60 లక్షల లడ్డూ ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు 500 టీఎంసీల నీటిని తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలువలను విస్తరించి రాష్ట్రానికి మరింత ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాన్ని తీర్చి సంపద సృష్టించిందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో గోదావరి జలాలను వినియోగిస్తూ పొదుపు చేసుకున్న కృష్ణా జలాలను రాయలసీమలో సాగు తాగునీటికి మళ్లించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి వరద నీరు కృష్ణా బేసిన్కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని వెల్లడించారు.
2: ఈ సూపర్ ఎల్లినో సంవత్సరంలో కూడా 57 టీఎంసీల నీరిచ్చింది, 50,000 కోట్ల సంపద ఈ యొక్క కృష్ణా డెల్టాలో సృష్టించింది. కృష్ణా డెల్టాకే కాదు, అటు రాయలసీమకు సైతం ఊపిరి పోసింది మన పట్టిసీమ అని చెప్పి ఈ రోజు రైతులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా నీమ్ కోటెడ్ యూరియా 2015 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత వ్యవసాయ రంగ చరిత్రలో ముఖ్యంగా ఎరువుల నిర్వహణలో 2015వ సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. దేశంలోని రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడడంతో పాటు దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేపపూత యూరియా నిర్ణయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2015కు ముందు సాధారణ యూరియాపై లభించే భారీ రాయితీని ఆసరాగా చేసుకుని కొందరు దానిని వ్యవసాయేతర పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా మళ్లించేవారు. దీనివల్ల సీజన్లో రైతులకు తీవ్రమైన యూరియా కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా దేశంలో తయారయ్యే దిగుమతి చేసుకునే యూరియా మొత్తానికి 100% తప్పనిసరిగా వేపపూత పోయాలని 2015 మేలో కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. వేపపూత పూసిన యూరియాను పరిశ్రమల్లో వాడటానికి వీలుండకపోవడంతో ఎరువుల మళ్లింపుకు పూర్తిగా అడ్డుకట్టపడింది. వేపపూత యూరియా వల్ల కేవలం అక్రమాలు తగ్గడమే కాకుండా భూసారం, పంట దిగుబడులపై అద్భుతమైన ప్రభావం కనిపించింది. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొంటూ,
3: देश को निकालने के लिए ही हमने 3 सूत्रों पर एक साथ काम करना शुरू किया. एक यूरिया की 100% नीम कोटिंग की. दूसरा, हमने करोड़ों किसानों को सॉयल हेल्थ कार्ड दिए. और तीसरा, हमने यूरिया के उत्पादन को बढ़ाने पर जोर दिया. बंद पड़े फर्टिलाइजर प्लांट्स को ఫిర్సే ఖోల్నే పర్ హమ్నే తాకత్ లగాయి.

0: రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పొన్నవిఘాట్లో నిర్వహించనున్న సరస్ ఆజీవిక మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సరస్ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ మేళాలో స్వయం సహాయక బృందాల మహిళలు 600 స్టాల్స్ లో వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ది సాధిస్తోందని ఉద్ఘాటించారు. నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రాష్టస్థాయి పోటీలను ఈరోజు విజయవాడలో భారతీయ జనతాపార్టీ నిర్వహించింది. ఈ పోటీలను బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వారే రేపటి దేశ నిర్మాతలు నాయకులని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. जंतरमंतरस्थले विरोध समाह्वानेषु दिल्ली आरक्षी बलेन प्रवर्तिता सुदृढ़ सुरक्षा व्यवस्था. अनेके संदिग्धाः निरुद्धाः राष्ट्रीय राजधान्यां रेल मेट्रो सेवाः च आंशिकतया प्रभाविताः. संवैधानिक संस्थानां दुर्बलीकरणस्य लोकतंत्रे च जनविश्वास भंजनस्य विपक्षोपरि भाजपा दलेन आक्षिप्तः गभीरारोपः. प्रतिवेशु देशेषु वैश्विक सुरक्षा समीकरणेषु च भारतस्य सूक्ष्म दृष्टिः. आत्मनिर्भर भारत संकल्पेन सशस्त्र सेना बलानि महारूपांतरणं प्राप्नुवन्तीति रक्षामंत्री राजनाथ सिंहः. संयुक्त राष्ट्र सभायां पाकिस्तानाय भारतस्य दृढ़ प्रत्युत्तरम् उक्तञ्च यत् जम्मू कश्मीरं वर्तते भारतस्य अभिन्नम् अंगम्. अपि च भारतीय ऋतु विज्ञान विभागेन अद्य बिहार कर्नाटक हिमाचल प्रदेश जम्मू कश्मीरेषु अतिवृष्टेः व्यंजितं पूर्वानुमानम्. अथ वार्ताः विशदीकृत्य. अद्य जंतरमंतरस्थले सीजेपी इति समूहस्य विरोध प्रदर्शनस्य आह्वानं वीक्ष्य दिल्ली आरक्षी बलेन नवदिल्ली क्षेत्रे व्यापक सुरक्षा प्रबन्धाः विहिताः येन जनसुरक्षा शांति व्यवस्था च बाधिता न भवेत्. वार्ताहरैः सह संभाषणे दिल्ली आरक्षी उपायुक्तः कुमाराभिषेकः अवोचत् यत् क्षेत्रे लोकव्यवस्थायाः अक्षुण्णतायै बहुषु स्थलेषु आरक्षिबलानां निक्षेपः कृतः. सः सूचितवान् यत् नवदिल्ली मण्डले पूर्वोपायरूपेण सघन अन्वेषण प्रक्रिया प्रचलति. अथ च अद्यतने विरोध प्रदर्शने भागं ग्रहीतुं यतमानाः कतिपय जनाः पूर्वमेव निरुद्धाः. अपरतश्च यातायातारक्षी उपायुक्तः विकास कुमारः न्यरूपयत् यत् नवदिल्लीक्षेत्रे यातायात नियमनस्य कारणात् दैनिक यात्रिकाणां सौविध्याय वैकल्पिक मार्गाणां व्यवस्था क्रियते, येन जनसामान्यस्य गमनागमने कोऽपि व्याघातः न स्यात्. भारतीय जनता दलस्य राष्ट्राध्यक्षेण नितिन नवीनेन अद्य विपक्षी दलानामुपरि देशे अस्थिरताम् उत्पादयितुम् अथ च విదేశీయ శక్తీనాం సంకేతేన కార్యం విధాతుం గభీరః

0: अपना अपन सबको प्यारा सबको प्यारी आजादी। काम क्रोध मद लोभ छोड़ कर बनो नेक इंसान, हम सब ईश्वर की संतान, हम सब ईश्वर की संतान। मानव जन्म अनमोल जगत में ईश्वर का उपहार, जन्म धार मत भूल प्रभु को क्षण भंगुर संसार। गुरु से ज्ञान ग्रहण कर बंदे लेकर हरि का नाम, हम सब ईश्वर की संतान, हम सब ईश्वर की संतान।
1: अभी आप सुन रहे थे जे एस यादव से उनकी कुछ कविताएं। इसी के साथ आज का गुंजन कार्यक्रम यहीं समाप्त होता है। आकाशवाणी विशाखापट्टनम के अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए।
2: మీరింతవరకు గుంజన్ కార్యక్రమం అన్నారు. తర్వాత ఫిట్నెస్ మంత్ర. ఈనాటి ఫిట్నెస్ మంత్రం: మట్టి కుండలో ఆరోగ్యం, ప్రకృతి దాచిన ఆరోగ్య రహస్యం. మన భారతీయ సంస్కృతిలో మట్టిలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది.

మన పూర్వీకులు మట్టితో చేసిన కుండల్లో నీటిని నిల్వ చేసుకోవడం, మట్టి పాత్రలో వంట చేయడం వంటి సంప్రదాయాలను అనుసరించేవారు. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ప్రకృతితో మమైక్యమై సహజమైన జీవన విధానాన్ని అనుసరించడానికి ఉపయోగపడే పద్ధతులు. ఆధునిక కాలంలో ఫ్రిడ్జ్లు, ప్లాస్టిక్ సీసాలు, వివిధ రకాల లోహపు పాత్రలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మట్టి కుండల ప్రాముఖ్యత నేటికీ తగ్గలేదు. మట్టి కుండలో నీరు సహజమైన చల్లదనం. మట్టి కుండలో నీరు పోసి ఉంచితే కొంత సమయం తర్వాత నీరు సహజంగా చల్లబడుతుంది. దీనికి ప్రధాన కారణం మట్టి కుండ గోడలలో ఉండే సూక్ష్మ రంధ్రాలు. ఈ రంధ్రాల ద్వారా కొద్దిపాటి నీరు బయటకు చేరి ఆవిరవుతుంది. ఆవిరయ్యే ప్రక్రియలో వేడి గ్రహించబడడం వల్ల కుండలోని నీరు చల్లబడుతుంది. కుండను పరిశుభ్రంగా ఉంచాలి, అందువలన సురక్షితమైన నీటిని మాత్రమే నిల్వ చేయాలి. మట్టి పాత్రలో వంట చేయడం వలన కొన్ని వంటకాలు నెమ్మదిగా సమానంగా ఉడుకుతాయి. దీనివల్ల ఆహారానికి ప్రత్యేకమైన రుచి సువాసన ఏర్పడవచ్చు. అయితే మట్టి పాత్రలో వండిన ఆహారంలో పోషకాలు తప్పనిసరిగా ఎక్కువగా ఉంటాయని చెప్పలేం. పాత్ర నాణ్యత, వంట చేసే విధానం, ఉపయోగించే పదార్థాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ శుభ్రమైన నీటిని తాగుతూ సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. ఆధునికంగా గౌరవిస్తూనే మన పూర్వీకుల నుంచి సంప్రదాయాలను ఆచరణలో పెట్టడం మనందరి బాధ్యత. ఫిట్నెస్ మంత్రం విన్నారు కదా, ఇప్పుడు చిత్రగీత వింటారు. నా ఆటోగ్రాఫీ చిత్రం నుంచి సందీప్ గంగా పాండ పాట వింటారు. సంగీతం MM కీరవాణి, రచన చంద్రబోస్.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూంటే
0: నడుముని
1: చెప్పనా

0: తరువాత వికాసం. ఈనాటి వికాసంలో నేషనల్ పోస్టల్ డే సందర్భంగా జి నందినీదేవి చదువుగా వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం జాతీయ తపాలా దినోత్సవం గురించి తెలుసుకుందాం. భారత తపాలా వ్యవస్థను 1854లో లార్డ్ డల్హౌసీ ఏర్పాటు చేశారు. మనకి పోస్ట్ అనగానే ఉత్తరాలు గుర్తుకొస్తున్నాయి కదా. అయితే ఆర్థిక సేవలు, ప్రభుత్వ పథకాల అమలులో ఇండియా పోస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు దూరంగా ఎక్కడో ఉన్న మనిషి మనసులోని మాటను మన దగ్గరకు తీసుకొచ్చిన ఒక గొప్ప మాధ్యమం తపాలా వ్యవస్థ. అమ్మకు, స్నేహితులకు రాసిన ఉత్తరాలు కావచ్చు, ఉద్యోగ నియామక పత్రం కావచ్చు, అలాగే సైన్యంలో ఉన్న కుటుంబ సభ్యుడి నుంచి ఉత్తరం కావచ్చు. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడటం అనేది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి. భారతదేశంలో తపాలా వ్యవస్థకు ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. కాలం మారుతున్న కొద్దీ తపాలా సేవలు కూడా మారుతూ వచ్చాయి. ఒకప్పుడు ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, పార్సెల్స్ పంపించడమే ప్రధాన సేవలుగా ఉండేవి. ఇప్పుడు పోస్టాఫీసులు ఆర్థిక మరియు ప్రజాసేవలకు కేంద్రాలుగా మారాయి. పొదుపు ఖాతాలు, చిన్న పొదుపు పథకాలు, బీమా వంటి అనేక సేవలను అందుబాటులో ఉంచాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పోస్టల్ నెట్వర్క్ ప్రజలకు ఆర్థిక సేవలను చేరువు చేయడంలో సహాయపడుతుంది. అయితే డిజిటల్ యుగంలో పోస్టల్ సేవల అవసరం తగ్గిపోతుందని అనుకోవచ్చు. కానీ వాస్తవానికి తపాలా వ్యవస్థ తన సేవలను కాలానుగుణంగా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు మనం వీడియో కాల్ ద్వారా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని క్షణాల్లో చూడగలుగుతున్నాం. అయినప్పటికీ భౌతిక పత్రాలు, అధికారిక డాక్యుమెంట్లు, పార్సిళ్లు, వస్తువుల రవాణా వంటి అవసరాలలో పోస్టల్ సేవలకు ఇప్పటికీ ప్రాధాన్యత ఉంది. మన పోస్ట్ మ్యాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఎండైనా, వానైనా, కొన్నిసార్లు దూరమైన గ్రామాలైనా కూడా ప్రజలకు ఉత్తరాలు, పత్రాలు, పార్సిళ్లు అందించడానికి పోస్టల్ సిబ్బంది పనిచేస్తుంటారు. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ మన వీధిలోకి వస్తే ఎవరింటికి ఉత్తరం వచ్చిందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేది. ఉత్తరాల్లో కేవలం అక్షరాలు మాత్రమే ఉండేవి కాదు, ప్రేమ, ఆప్యాయత, జ్ఞాపకాలు ఉండేవి. తపాలా వ్యవస్థ అనేది ప్రజలను, కుటుంబాలను, సమాజానికి సమాచారం అందించే ఒక ముఖ్యమైన సేవా సంస్థ. ఈ రోజుల్లో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మన సాంప్రదాయ వ్యవస్థల విలువను మరచిపోకూడదు. కాలానికి అనుగుణంగా మారుతూ ప్రజలకు సేవలు అందించడం తపాలా శాఖ ప్రత్యేకత. ఒకప్పుడు మన చేతుల్లోకి వచ్చిన ఉత్తరం మన మనసును తాకేది. ఈరోజు ఒక డిజిటల్ సందేశం క్షణాల్లో చేరుతుంది, కానీ ఉత్తరాల ద్వారా మనుషులను కలిపే ఆ అనుబంధం మాత్రం ఎప్పటికీ విలువ

0: ఇదే ఇదే నేషనల్ పోస్టల్ డే మనకు అందించే సందేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న పోస్టల్ సిబ్బందికి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం.
1: ఇప్పుడు చిత్రగీత వింటాం. రావణుడే రాముడైతే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ పాట వింటారు. సంగీతం జీకే వెంకటేష్, రచన వేటూరి సుందరమూర్తి.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ

0: ప్రసారణ ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్ లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఇంతవరకు సాయం సమయం విన్నారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో ప్రసార విశేషాలు. ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ప్రసార విశేషాలు 7:15 వ్యవసాయదారుల కార్యక్రమంలో కిషార్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఎల్నీనో నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాలలో రబీ పంటల ప్రణాళిక, అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. 7:45, 8:15, 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 8 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. 8:45 సమాచార సంజ్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 10 జాతీయ సంగీత కార్యక్రమం అర్చనాజీ ఉపాధ్యాయ కర్ణాటిక్ వాకల్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసారాలు. 6:00 దేశభక్తి గీతం, దేశమును ప్రేమించమన్న బృందగానం రచన శ్రీ గురజాడ అప్పారావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనిలో ముందుగా సౌందర్యలహరి, తర్వాత సూర్యదండకం, అనంతరం సన్నత గీతాలు. 6:30 చింతన బైబుల్ సూక్తులు, వ్యాఖ్యాత రెవరెండ్ గుల్లా మార్టిన్ శాంతికుమార్. 6:30 పొలం పనులు, పశువుల పోషణలో బాహ్య పరాన్న జీవుల సమస్య జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఈ మాసపు పాట కాదన రాధ రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గాయకులు శ్రీ మల్లాది సూరిబాబు. 7:20 ఉదయ సమయరాల్లో నేటి మాట అంతర్జాతీయ బాలిక దినోత్సవంపై విశేషాలు. తర్వాత జయప్రకాష్ నారాయణ గారి జన్మదినం సందర్భంగా ఆయన విశేషాలు. తర్వాత సినీ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారు జన్మదినం సందర్భంగా ఆయన విశేషాలు. తర్వాత లేఖావలి, శ్రోతల ఉత్తరాలకు మా స్పందన, పోస్ట్ కార్డ్ లేదా వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. తర్వాత పుష్పాంజలి సమాచార వాణి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:30 అనుసంధాన కర్ణాటక సంగీతం కచేరీ ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి సమర్పణ. 9:30 పాటల పాలకి తెలుగు చిత్రగీతాలు, శ్రోతలు కోరిన పాటలు వింటారు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 భక్తి సంగీతం, కుమారి ఎల్ అంజనా శ్రీనిత్య పాడిన భక్తి గీతాలు, శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురణం రవీంద్రుడు మృదంగం. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో భువన మోహనం కథానిక రచన శ్రీ

0: సత్యవాడ సిస్టర్స్ పట్టణం శ్రీమతి డి శ్రీదేవి. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో గాజువాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం. ఇక 3:00 తెలుగు నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రేపు సాయంత్రం ప్రసారాల్లో 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:30 సంధ్యా రాగాలు. 6:30 సాయం సమయం ఫిట్నెస్ మాత్ర వికాసం, తర్వాత ప్రేరణ వ్యక్తిత్వం. 7:15 పల్లి సీమలు వ్యవసాయాల కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామ రైతు శ్రీ కె రమణ గారి సాగు అనుభవాలు తెలుసుకుందాం. తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం సమర్పణలు, విజయవాడ కేంద్ర ప్రసారం. 10:00 రవి ఆచార్య అఖిల భారతీయ సంగీత సభ, జగదీష్ హోగర్ తబల ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారాల్లో.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్ళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్ళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేర్చేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికి, నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
2: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and a mutual confidence come together. That is the true spirit of the Tarang Mission. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate, strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
1: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023 భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
3: India and Africa cannot remain unrepresented in global decision making. And that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide

0: steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table. It is to make global governance more democratic, more responsive, and more representative. And in doing so, make the United Nations itself more capable and more credible.
1: ఆఫ్రికా ఖండానికి భారత్ నాలుగవ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $100 బిలియన్ చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27ను ఈ రోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జెపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద

పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం సామర్థ్యాలు వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వ్యవసాయదారుల కార్యక్రమంలో కిషాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం అంటారు.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब भोले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాలో రబీ పంటల ప్రణాళిక. ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: ఈ ఏడాది మనకి వానలు సరిగ్గా సహకరించలేదని చెప్పాలి. రబీ పంటన్న మనం ఎలా ప్రణాళికను సిద్ధం చేసుకుని ఎలా సాగు చేసుకుంటే మన ప్రాంత రైతు సోదరులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయం సంబంధించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వి గౌరి గారిని అడిగి తెలుసుకుందాం. గౌరి గారు నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
7: అసలు ఈ ఎల్నినో అనేటువంటి పరిస్థితి మన ఋతుపవనాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయంటారు?
8: మనకి ఈ ఖరీఫ్ అనేది ఈ ఎల్నినో ప్రభావం వల్ల ముఖ్యంగా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో నైరు

0: ఋతుపవనాలను చాలా తీవ్రంగానే ప్రభావితం చేసిందని చెప్పుకోవాలి. మనం చూసుకున్నట్లయితే మనకి 2026 జూన్1 నుంచి ఆగస్టు 31 వరకు అన్ని మన ఉత్తర కోస్తాలోని 4 జిల్లాల్లో కూడా లోటు వర్షపాతమే నమోదైంది. అయితే ఏంటంటే మనకి సెప్టెంబర్ మాసంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడడం వల్ల మన ఉత్తర కోస్తా జిల్లాల్లో మంచి వర్షపాతమే నమోదైంది. అనకాపల్లి జిల్లాలో అయితే 310.4 మిల్లీమీటర్లు, అలాగే విశాఖపట్నం జిల్లాలో 363.8 మిల్లీమీటర్లు, అలాగే విజయనగరం జిల్లాలో 208.4 మిల్లీమీటర్లు, శ్రీకాకుళంలో 330.5 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్క సెప్టెంబర్ మాసంలోనే డీప్ డిప్రెషన్ ఉండడం వల్ల మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది రబీ పంటల సాగుకు మనకి ఎంతగానో అనుకూలిస్తుందండి.
1: ఈ భూగర్భ జల పరిస్థితి మరి ఇప్పుడు పడ్డటువంటి వానాల ప్రభావం మెరుగుపడి ఉంటదంటారా?
0: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఎల్లినో ప్రభావం వల్ల మనం బయట వర్షపాతం లేకపోవడం అనేది మనం గమనిస్తున్నాం, గాని మనకి నేల దిగువన ఉండేటువంటి ఉష్ణోగ్రతలు, నేల ఉష్ణోగ్రత గాని, అలాగే భూగర్భ జలాలు దిగిపోవడం గాని, అంటే డీప్ వాటర్ టేబుల్స్ అనేది మనం గమనిస్తున్నాం. అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల మనం సెప్టెంబర్ 27 నాటికి, అంటే 2026 సెప్టెంబర్ 27 నాటికి మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ భూగర్భ జలాల పరిస్థితిని గమనించినట్లయితే మేతో పోల్చుకున్నప్పుడు మనకి చాలా వరకు మెరుగుపడి మన రబీ సాగుకు చాలా అనుకూలంగా ఉంది. ఇది గాని మనం ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మనకి ప్రస్తుతం 5.42 మీటర్ల లోతులో మన భూగర్భ జలమట్టం ఉందండి. ఇది మే నెలతో పోల్చినప్పుడు మనకి దాదాపు 3.5 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. తర్వాత ఏంటంటే మనకి ఇంకొక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలండి, అదేంటంటే భూగర్భ జలాల పరిమాణం.
1: అంటే
0: ఈ పరిమాణం అంటే టీఎంసీలలో మనకి ఎంత పరిమాణంలో నీటి లభ్యత ఒక జిల్లాలో ఉంటుంది అని తెలిసినట్లయితే, అది తెలుసుకున్నట్లయితే మనం రబీ పంటల ప్రణాళికని, అంటే ఏ పంట అయినా గానీ నీటి లభ్యతను బట్టి, దాని డ్యూరేషన్ ను బట్టి, నీటి లభ్యతను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క భూగర్భ జలాల పరిమాణం ఎంత ఉన్నది అనేది మనకి చాలా ముఖ్యం. ఆ రకంగా చూసినప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 30.1 టీఎంసీ జల పరిమాణం ఉందండి, అలాగే విజయనగరం జిల్లాలో 35.5, అలాగే మనకి విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇది కొంచెం తక్కువగా ఉందండి, 0.95 టీఎంసీలు. ఎందుకంటే మనకి ఎల్నీలలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన చాలా లోటు వర్షపాతం ఉన్నది ఏంటంటే మనకి ఈ విశాఖ జిల్లా. ఈ వాటర్ టేబుల్ అనేది విశాఖ జిల్లాలో మొన్న వర్షాలకి కూడా మనకి తగినంతగా ఉండలేదు. అయితే మామూలుగా కూడా ఇక్కడ రబీ పంట ఏరియా చూసుకున్నప్పుడు కూడా చాలా తక్కువ పరిమాణంలోనే ఉంటుంది, కాబట్టి మనం దీని గురించి వరి అవ్వాల్సిన పనేమి లేదు.
1: ఎక్కువగా పట్టణం నగర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదంట.
0: సాగుకు విషయానికి వస్తే మనకి అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అనకాపల్లి జిల్లాలో కూడా మనకి ఎక్కువ ఏరియా మనకి రబీలో సాగవుతూ ఉంటుంది. అలాంటి అనకాపల్లి జిల్లాలో కూడా మనకి ఈ భూగర్భ జల పరిమాణం దాదాపు 15.43 టీఎంసీల నీరు ఉండి మనకు రబీ పంటలకు అనుకూలంగా ఉందండి.
1: బాగుందండి. ఇకపోతే సాధారణంగా రెండో పంట అంటే రబీ సీజన్ లో మన పంటలు వేసుకునేటప్పుడు, పంటల ప్రణాళిక చేసుకునేటప్పుడు ఏ విషయాలను మనం మదిలో పెట్టుకోవాలంటారు?
0: ముందుగా పంట ఎంపిక, ఏ పంట అంటే మార్కెట్ డిమాండ్ కూడా రైతులు ఈ పరిస్థితుల్లో తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు వేసుకున్నట్లయితే వాళ్ళకి లాభం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ డిమాండ్, పంట ధరలు, అలాగే నీటి లభ్యత, ఇప్పటి వరకు మనం నీటి లభ్యతకు పర్వాలేదని చెప్పుకున్నాము, అలాగే వాతావరణ పరిస్థితులు, మరి పంట వేసిన తర్వాత మనకి ఎంతవరకు ఈశాన్య ఋతుపవనాల వల్ల ఏమైనా వానలు పడొచ్చా, తర్వాత రాత్రి పగలు ఉష్ణోగ్రతలు ఏ రకంగా ఉంటాయి, ఇలాంటి వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనకి ప్రణాళిక రూపొందించుకోవాలి. అంతేకాకుండా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలి. అలాగే మనకి నీరు లేకుండా ఏదైనా పంటలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా మనం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలండి. అలాగే పంటల వైవిధ్యీకరణకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మార్కెట్ డిమాండ్ మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డ్ క్రాప్సే కాకుండా ఈ హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి టమాటా, ఉల్లి, మిరప ఇలాంటి పంటలను కూడా, తక్కువ పరిమాణంలో భూమి ఉన్న రైతులు ఇలాంటి పంటలను కూడా మనం ఎంపిక చేసుకుని లాభాన్ని పొందొచ్చు.
1: అంటే తక్కువ నీటితో కూడా పండేటువంటి పంట

0: తలను కూడా మనం ఆలోచించుకొని సాగు చేసుకోవటం మంచిదంటారు.
1: అవునండి.
0: ఇకపోతే బాగానే ఉంది, మరి ఆలోచించుకొని పంటలు వేసుకుంటున్నారు, తర్వాత తర్వాత మార్కెట్ ఎట్టుంటది ఏంటి అనేది ఆలోచించాలి కదా. దాని విషయం గురించి రైతు సోదరులు ఏం చూసుకోవాలి?
1: అవునండి, ముఖ్యంగా మార్కెట్ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే మార్కెట్ సపోర్ట్ ప్రైస్, డిమాండ్ సప్లై, ధరల అంచనాలు, కొనుగోలు మరియు మార్కెటింగ్ అవకాశాలను మనం తప్పకుండా పరిశీలించాలి. ఇటీవల మేము రైతులతో చర్చలు జరిపినప్పుడు రాగి పంటను ప్రత్యామ్నాయ పంటగా వేసుకోమని సూచించడం జరిగింది. అప్పుడు రైతులకు ధర మాకు అంత లాభదాయకంగా లేదు అని కొన్ని ప్రాంతాల్లో మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మనం రాగి సాగు చేపట్టినప్పుడు సరైన ధర రాకపోవడం వల్ల రాగి పంటకి అంత సముఖంగా లేమండి అని చెప్పడం జరిగింది. ఈ మార్కెట్ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవాలని కూడా రైతులు కూడా ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారండి. దానివల్ల ఏంటంటే మనం ఈ ఎల్నిన ప్రభావంలో నిత్యావసర ధరలు ప్రస్తుతం చాలా గణనీయంగా పెరిగాయి. దీనిని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. బియ్యం ధర పరిశీలిస్తే మనకి ఒక కిలో ధర 54 నుంచి 68 రూపాయలకి పెరిగిందండి. కేజీ ధర చెప్తున్నాను నేను, అంటే దాదాపు 25% మేర పెరిగింది.
0: కేజీకి 14 రూపాయల దగ్గర పెరిగింది.
1: పెరిగింది. అలాగే పప్పు ధాన్యాలు చూసుకున్నట్లయితే కందిపప్పు దాదాపు 25% పెరిగింది, అంటే 30 కేజీకి 30 రూపాయల చొప్పున పెరిగింది. అలాగే మనం రెగ్యులర్ గా వాడుకునేటువంటి మినప్పప్పు ఇలాంటివి కూడా కేజీకి 38 రూపాయల పెరుగుదలతో 33% పెరిగింది. అంటే ఇదంతా వినియోగదారుడి మీద మనకి చాలా ప్రభావం పడుతుంది. అయితే రైతులు ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఈ ధరల పెరుగుదల ఇలా ఉన్నప్పుడు మనం ఇట్లాంటి పంటలను సాగు చేస్తే మనకి లాభదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి.
0: మార్కెట్ లో డిమాండ్ ఉంది కాబట్టి మనకు కూడా ఎక్కువ ధర వచ్చేటువంటి
1: అవకాశం ఉంది. అలాగే నూనెలు, చక్కెర ధరలో కూడా మనకి చాలా వరకు పెరుగుదల కనిపించిందండి. చక్కెర ధర అయితే దాదాపు మనకి 80% వరకు పెరిగింది. అలాగే ఈ నూనె ధరలు కూడా చాలా వరకు 35.48% వరకు కూడా పెరిగాయండి. అలాగే పౌల్ట్రీ రంగంలో మనకి పౌల్ట్రీ ఫీడ్, ముఖ్యంగా మొక్కజొన్న ఇలాంటి పంటల నుంచి పౌల్ట్రీ ఫీడ్ తయారు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వాటి ధర కూడా దాదాపు 40% వరకు మనకి పెరిగింది. అలాగే ఎగ్స్, గుడ్లు కూడా డజన్ కి 64 నుంచి 98 వరకు పెరగడం జరిగింది. అయితే అత్యధికంగా పెరిగినది మనం గమనించినట్లయితే ఉల్లి ధర. ఉల్లి ధర కూడా మనకి 105% పెరిగిందండి, 34 నుంచి 70 రూపాయలకు పెరిగింది. సో ఈ రకంగా ఉల్లి, చక్కెర, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ మరియు వంట నూనెల ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ అంశాలను రైతులు గమనించినప్పుడు వారు ఏంటంటే ఏ పంటలకు మనం వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఆదాయం రావచ్చు అనేది ఆలోచన చేసుకోవాలి.
0: అంటే ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలో రైతు సోదరులు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ధరల పెరుగుదల కూడా మీరు తెలియజేశారు కదా, ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రణాళిక వేసుకుంటే బాగుంటుంది?
1: అయితే ఈ మార్కెట్ కు సంబంధించి ఏంటంటే ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో మార్కెట్ ఇంటెలిజెన్స్ అనే ఒక విభాగం ఉందండి. దానిలో ఆర్థిక శాస్త్రవేత్తలు ఎంత ధరలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంచనాలు మనకి తయారు చేయడం జరుగుతుంది. రైతులు గాని కీన్ గా ఫాలో అయినట్లయితే మనకి ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ధర ఎంత ఉంది, అదే మనం రబీ కాలం అయ్యాక మనం పంట అమ్ముకునేటప్పుడు మనకి ఎంత ఉండవచ్చు అనేది సుమారుగా వాళ్ళు ఎస్టిమేట్ వేసుకోవడానికి మనకి ఈ యొక్క మార్కెట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి తయారు చేసిన ఈ రిపోర్ట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఉదాహరణకి మొక్కజొన్న తీసుకోండి, ప్రస్తుతం ధర క్వింటాల్ కి 2580 రూపాయలు ఉంది. అదే మనకి 2027 జనవరి అంటే మొక్కజొన్న ఇప్పుడు వేసుకుని మనం హార్వెస్ట్ చేసుకునే పంట చేతికొచ్చే టైంలో జనవరి 2027లో 3080 నుంచి 3388 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. అదే ఫిబ్రవరి మాసంలో అయితే మనకి 3190 నుంచి 3445 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రకంగా ఏ నెలలో మనకి ఎంత రావచ్చు అనే అంచనాలు కూడా తయారు చేసి ఉండడం వల్ల మనం ఏంటంటే రైతులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు అడిగినట్లు మనకి పంటల ప్రణాళికను గురించి మనం చూసుకున్నట్లయితే
0: చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కదా.
1: అవునండి, ఈ ప్రణాళికకు చూస్తే మనం ఏంటంటే ముందుగానే రైతు సోదరులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ఇద్దరు సంయుక్తంగా కలిసి ఒక పంటల ప్రణాళికను, అంటే ఇప్పుడు మనం చర్చించుకున్న అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుంటూ, అలాగే ఖరీఫ్ లో మనకి చాలా వరకు వర్షాలు లేక లెఫ్ట్ ఓవర్ ఏరియా ఉండిపోయింది, ఖాళీగా ఉండిపోయింది. ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని పొలం

0: మరియు యాక్చువల్ గా రబి ఏరియాను, ఈ రెండిటి వాటిని దృష్టిలో ఉంచుకుని మనం ఈ ప్రణాళిక అనేది తయారు చేయడం జరిగిందండి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అంటే ఈ రబీ మరియు లెఫ్ట్ ఓవర్ ఖరీఫ్ ఏరియా చూసుకున్నట్లయితే 73,376 హెక్టార్లలో వివిధ పంటల సాగు చేసుకోవడానికి ప్రణాళికను రూపొందించడం జరిగిందండి. ఇందులో వరి పంట 6,929 హెక్టార్లు, మిగిలిన విస్తీర్ణంలో 6 తడి పంటలైనటువంటి మొక్కజొన్న, రాగి, పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, ఉలవలు, నువ్వులు, పొద్దు తిరుగుడు మరియు పచ్చిరొట్ట పంట అయినటువంటి జీలుగ పంటలు. అంటే ఈ మనం ఈ రబీలో వేసుకునేటప్పుడు ఈ జనుము గాని జీలుగ గాని మన విత్తనోత్పత్తి కోసం వేసుకుంటామండి. ఖరీఫ్ లో వేసుకున్నప్పుడు ఇవి పచ్చిరొట్ట పంటలుగా వేసుకుంటాము. అదే మనం జనుము జీలుగ పంటలను రబీలో సాగు చేసినప్పుడు విత్తనం కోసం మనం వేసుకోవడం జరుగుతుందండి. అలాగే విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే సాధారణ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చేయకుండా మిగిలిన విస్తీర్ణం ఈ రెండు కలిపినప్పుడు 69,000 హెక్టార్లు దాదాపుగా మనకి ఉంది. ఇందులో సుమారు 1,000 హెక్టార్లలో వరి సాగు చేసి మిగిలిన విస్తీర్ణంలో 6 తడి పంటలైనటువంటి ఇందాక మనం చెప్పుకున్న జొన్న, ఇక్కడ మనం విజయనగరంలో జొన్న కూడా సాగు చేయడానికి అవకాశం ఉందండి. జొన్న, మొక్కజొన్న, రాగి, తర్వాత ఉలవలు, పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, ఇక్కడ శనగ పంటకు కూడా అవకాశం ఉంది. అలాగే వేరుశనగ, చెరుకు కూడా కొంతవరకు ఇక్కడ సాగు చేస్తారండి. అలాగే ఆలస్యంగా అంటే మనకి డిసెంబర్ జనవరి మాసాల్లో లేట్ రబీకి వెళ్ళినప్పుడు నువ్వులు, తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాల్లో వేసుకోవాలనుకుంటే ఈ జనుము పంట విత్తనోత్పత్తి కోసం ఇలాంటి పంటలు మనం విజయనగరం జిల్లాకు మనం ప్రతిపాదించవచ్చండి. అలాగే మనం విశాఖపట్నం జిల్లా చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో ఈ సాగు విస్తీర్ణం రబీ మరియు ఖరీఫ్ లో లెఫ్ట్ ఓవర్ ఏరియా ఈ రెండు కలిపి మనకి 3,125 హెక్టార్లు ఉంది. దీనిలో 596 హెక్టార్లలో వరి, అలాగే మిగిలిన విస్తీర్ణంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ 6 తడి పంటలను మనం సాగు చేయవచ్చండి. అలాగే అనకాపల్లి జిల్లాలో మనకు చాలా ఏరియా ఎఫెక్ట్ అనేది ఖరీఫ్ లో మనం చూడడం జరిగింది. ఎక్కువ డ్రై పీరియడ్స్ అనేవి మనకి ఖరీఫ్ సీజన్ లో అనకాపల్లి జిల్లాలో సంభవించాయి కాబట్టి లెఫ్ట్ ఓవర్ ఏరియా ఇక్కడ ఎక్కువ మిగిలిపోయింది.
1: ఇప్పుడు వేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది.
0: అది మనకి ఆ లెఫ్ట్ ఓవర్ ఏరియాను కలుపుకున్నట్లయితే మనకి 22,689 హెక్టార్లు మనం సాగు చేయవచ్చు రబీలో. అందులో 3,200 హెక్టార్లలో వరి చేసుకుంటే మిగిలిన విస్తీర్ణంలో 6 తడి పంటలు ఇందాక మనం చర్చించుకున్నటువంటి పంటలను మనం వేసుకోవచ్చు. అయితే ఇక్కడ రైతాంగం గుర్తించాల్సింది ఏంటంటే ఎంత వీలైతే అంతవరకు మనం వరి పంటను తగ్గించుకోవాలండి.
1: ఇకపోతే మరి మీరు చెప్పినటువంటి పంటల్లో ప్రధానంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి మంచి మంచి రకాలు తక్కువ కాలంలో మన చేతికి వచ్చేటువంటి రకాలు ఏమైనా ఉన్నాయా?
0: వరి పంటను రబీ కాలంలో వేసినప్పుడు ఈ స్వల్పకాలిక రకాలైనటువంటి NLR 3444, MTU 1064, అలాగే MTU 1061, MTU 1121 మరియు RNR 15048 ఇవన్నీ కూడా మనకి 120 నుండి 125 రోజుల పంటకాలం ఉన్న రకాలండి. సో ఇలాంటి స్వల్పకాలిక రకాలకు వరిలోనైతే మనం వేసుకోవాలి. అలాగే ఇతర పంటలు మన మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ లో మంచి హైబ్రిడ్లు మరియు రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, రైతులు వాటిని వినియోగించవచ్చు. అలాగే రాగి పంటను చూసుకున్నట్లయితే వేగావతి, ఇంద్రావతి మరియు శ్రీ చైతన్య ఇలాంటి రకాలను మనం వేసుకోవచ్చు. అలాగే పెసరలో చూసుకున్నట్లయితే LGG 630, LGG 607, LGG 574, TM 96-2 మరియు IPM 2-14 ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండే రకాలండి. వీటిని మన ఉత్తర కోస్తా ప్రాంతంలో రైతులు వేసుకోవచ్చు. అలాగే మినుము రకాలు చూసుకున్నట్లయితే LBG 904, TBG 129, LBG 884, GBG 1, TBG 104, LBG 752 మరియు PU 30, PU-31 ఈ రకాలు మనకి రబీ కాలానికి అనువైన రకాలు. అలాగే మనం ఈ సెప్టెంబర్ మాసంలో మరియు అక్టోబర్ మాసంలో ఇప్పటికిప్పుడు పొలంలో వేసుకోవాలనుకునే రైతులకు మంచి పంట ఉలవలండి. ఈ ఉలవలు కూడా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే వేయాలి, అక్టోబర్ దాటిన తర్వాత మనకి సరిగా పండవు. ఈ వీటిలో మనకి ATP 11, అలాగే VZM 1 అనే రకాలు మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసిన రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే అలసంద, దీనిని మన రైతులు సాధారణంగా ఒక మిక్స్డ్ క్రాప్ లాగా అన్నిట్లో వేస్తూ ఉంటారు. వీటిలో కూడా మనకి లోకల్ వెరైటీస్ ఎక్కువగా రైతులు వేసుకుంటారు. అలా కాకుండా రకాలు కావాలనుకున్నప్పుడు అర్కా సమృద్ధి, అర్కా మంగళ, అర్కా అర్జున్ ఇలాంటి రకాలు కూడా మనకి

0: అందుబాటులో ఉన్నాయి. అలాగే మన వేరుశనగకి సంబంధించి టీసీజీఎస్ 1694, అలాగే K6 రకాలు రబీకి అనువైన రకాలు. అలాగే నవంబర్ అదే డిసెంబర్ ఆ టైంలో వేసుకోవడానికి నువ్వుల రకాలు ఎలమంచిలి పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి YLM 66 మరియు YLM 146 రకాలు అనుకూలమైనవి. ఇక పొద్దుతిరుగుడు చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ లో దొరికే ప్రైవేట్ హైబ్రిడ్లనే వేసుకోవచ్చండి. జనుము మనం విత్తనం కోసం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి SH4, SUIN 037, సువిన్ అనే రకాలు, JRJ 610, ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్న మంచి రకాలండి.
1: డాక్టర్ గౌరీ గారు, మొత్తం మీద ఈ పంటలు వేసుకునేటప్పుడు మరి ఈ తేదీలోపు వేసుకుంటేనే బాగా దిగుబడులు వస్తాయి, ఈ సీజన్ పోతుంది అదును పోతుంది అంటుంటారు కదా, ఈ రబీ సీజన్ ప్రత్యేకంగా ఏ పంటకి ఎప్పటిప్పుడులోపు పంట వేసుకోవాలంటారు?
0: మొక్కజొన్న విషయానికి వస్తే మనకి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు, మీరు కట్ ఆఫ్ టైం అని అడిగారు కదండి, కట్ ఆఫ్ అంటే ఏంటంటే నవంబర్ 15 వరకు మనకి మంచి దిగుబడులను సాధించవచ్చు మనం ఆ టైంలో విత్తుకున్నప్పుడు. అది దాటినప్పుడు ఏంటంటే మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. దానివల్ల మనం ప్రతి పంటకి సోయింగ్ విండో అని ఈ సమయంలో మీరు వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. జొన్న పంటను చూసుకున్నట్లయితే మనం అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. అలాగే రాగి పంట చూసినట్లయితే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనకి విత్తే సమయం ఉంటుంది. పెసర మినుము పంటల్లో అయితే అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. శనగ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్లు ఉలవ పంట అయితే మాత్రం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు, కట్ ఆఫ్ టైం దీనికి అక్టోబర్ వరకేనండి. ఆ తర్వాత నవంబర్ మాసంలో మనకి ఉలవను విత్తుకుంటే మాత్రం దిగుబడి చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే వేరుశనగ పంట అయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు కూడా మనకి విత్తుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం జనుము పంట విత్తనోత్పత్తి కోసం వేసినప్పుడు అక్టోబర్ నవంబర్ వరకు కూడా మనకి విత్తే అవకాశం ఉంది.
1: పప్పుదినుసు
0: పంటలు అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు వేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే మన ప్రాంతంలో ఎక్కువగా కూడా వరి కోత అనంతరం ఈ పప్పుదినుసు పంటలు వేసేది, అది ఒక మనకి ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఉన్న మంచి లాభదాయకమైన క్రాపింగ్ సిస్టమ్ అది. అయితే ఈసారి ఏంటంటే మనకి వరి అనేది ఎక్కువ ఏరియాలో పడలేదు కాబట్టి ఈ తేమ తగ్గడం వల్ల పల్సస్ దిగుబడి తగ్గుతుందేమో అనుకున్నాము. కానీ మనకి ఇటీవల కురిసిన వర్షాల వల్ల మనం ఈ మినుము పెసర కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే నవంబర్ తర్వాత వేసుకున్నట్లయితే దిగుబడి చాలా తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మనకి పూత కాయ దశలో ఒక పల్చటి తడిని మనం ఇచ్చుకున్నట్లయితేనే మనకి ఈ పంటల్లో దిగుబడి రావడం అనేది ఉంటుంది. అయితే ఒకవేళ బెట్ట పరిస్థితులు గాని ఏర్పడితే మనం ఈ మల్టీ కేని గాని లేదంటే 3-19 గాని ఒక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే మనం ఈ బెట్ట పరిస్థితిని తట్టుకోవడమే కాకుండా కొంచెం దిగుబడిని కూడా మనకి పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందండి.
1: డాక్టర్ గౌరీ గారు, మరి మీరు చెప్పినటువంటి సూచించినటువంటి ఈ పంటల ప్రణాళికని మన రైతు సోదరులు పాటిస్తారని ఆశిద్దాం అండి. ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు ఎల్నినో నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో రబీ పంటల ప్రణాళిక ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: అప్పన్నా, కొబ్బరిలో నాకు ఆకులన్నీ పాడైపోతున్నాయి అప్పన్నా.
1: అవునా, ఏమవుతుంది?
0: పైనేమో నల్లగా అయిపోతున్నాయి, కిందేమో తెల్లగా దూదిలా ఉంటుంది.
1: ఇది రూగోస్ తెల్లదోమ అని చెప్పేసి ఒక రకమైన తెల్లదోమ. దీన్ని మనం రసాయనిక మందులతో కాకుండా జీవ నియంత్రణ పద్ధతుల్లో, అంటే ఒక రకమైన మిత్ర శిలీంద్రం, ఇసారియా ఫిమసోరియేసియా అనేటువంటి దాన్ని, లేదా ఎత్తుగా మరి ఉన్నటువంటి పెద్ద చెట్లకైతే ఒక రకమైన మిత్ర పురుగులు ఎపరోక్రైసా యాస్ట్ అనేటువంటి పురుగును గనక మనం అక్కడ వదిలితే, అవి ఈ పురుగుల్ని రోగం వచ్చి చచ్చిపోవటమో లేకపోతే పురుగులు వెళ్ళి వాటిని తినటమో, ఈ విధంగా నియంత్రించవచ్చు.
0: బాగుందప్పన్నా, అయితే ఇంతకీ నాకు ఎక్కడ దొరుకుతుంది అది చెప్పు.
1: ఇది అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రంలో దొరుకుతుంది.
0: అయితే నేను అక్కడికి వెళ్ళిపోతున్నా.
1: అంతే.
2: ఈనాటి వ్యవసాయ సమాచారంలో ఎరువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ నేలకు ఏ ఎరువు పనికి వస్తుంది అన్న అంశంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ ఎరువులలో ఉన్న ముఖ్య పోషకం నత్రజని అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాల్లో ఉంటుంది. ఎరువుల లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇసుక పాలు తక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగతా అన్ని నేలలకు, పంటలకు పైరు అడుగులోనూ పైపాటుగాను యూరియా వేసుకోవచ్చు. అమ్మోనియం సల్ఫేట్ను క్షారగుణం గల నేలలకు, సున్నపు పాలు ఎక్కువగా ఉన్న నేలలకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఆమ్ల భూములకు, సల్ఫైడ్ వలన హాని కలిగే భూములకు వేయరాదు. కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ అన్ని భూములకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ వరిలో చిరుపొట్ట దశలో మాత్రమే వేసుకోవాలి. ఆఖరి దమ్ములో పైరు అడుగులోనూ, మొదటిసారి పైపాటు సమయాల్లోనూ వేస్తే అందులోని నైట్రేట్, నత్రజని వృధా అవుతుంది. సూపర్ ఫాస్ఫేట్ ను సాధారణంగా అన్ని పైర్లకు, సామాన్య స్థితి గల నేలలకు, ఇంకా క్షార నేలలకు వేయవచ్చు. కానీ ఆమ్ల గుణం గల నేలలకు, సల్ఫైడ్ వలన హాని వచ్చే నేలలకు వేయరాదు. ఆమ్ల గుణం గల నేలలకు డై కాల్షియం ఫాస్ఫేట్, రాక్ ఫాస్ఫేట్ వంటివి పనికి వస్తాయి. అయితే ఇవి క్షార గుణం గల నేలలకు, సాధారణ పైర్లకు ఉపయోగపడవు. ఫలవృక్షాలు, తోట వృక్షాలు వంటి బహువార్షికాలకు ఇవి వాడవచ్చు. భాస్వరం పంటలలో వేరు వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం. కావున భాస్వరం అందించే ఎరువులను వ్యవసాయ పంటలకు ఆఖరి దుక్కిలో పైరు అడుగులో వేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను పాల చౌడు తప్ప మిగిలిన అన్ని నేలలకు వాడవచ్చు. పొగాకు పైరుకు వేయరాదు, నాణ్యత తగ్గిపోతుంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అన్ని నేలలకు, అన్ని పైర్లకు వాడవచ్చు. కాంప్లెక్స్ ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్ అన్ని నేలలకు, అన్ని పైర్లకు వేయవచ్చు. నైట్రోఫాస్ఫేట్ మెట్ట, ఆరుతడి పైర్లకు, ఎర్ర నేలలకు, సామాన్య రసాయన స్థితి గల నేలలకు, కొద్దిపాటి ఆమ్ల గుణం గల నేలలకు బాగా ఉపయోగపడుతుంది. వాటిని వరి పైరుకు వేస్తే అందులోని నైట్రేట్, నత్రజని వృధా అవుతుంది. ఈ మెళకువలు పాటించి ఎరువులను ఎంపిక చేసుకోవడం వల్ల పైరుకు పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి.
3: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

మీరింతవరకు వ్యవసాయదారుల కార్యక్రమంలో కిషాన్ వాణే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇప్పుడు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఖైదీ రుద్రయ్య చిత్రం నుంచి రాజ్ సీతారాం పి సుశీలా పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి, రచన వేటూరి సుందరరామ్మూర్తి.

తర్వాత కిల్లర్ చిత్రం నుంచి మనో కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరు సుందరరామ్మూర్తి.

చివరగా గజనీ చిత్రం నుంచి కార్తీక్ పాండ పాట వింటారు. సంగీతం హరీష్ జయరాజ్, రచన వేటూరి సుందరరామూర్తి.

స్వరం ఆలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి 8:15 వినవచ్చు. మరికొద్దిసేపట్లో దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అంటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఒకప్పుడు మన దేశంలో ఒక వస్తువును తయారు చేయడం నుంచి వినియోగదారుడి చేతికి అది చేరే వరకు అనేక రకాల పన్నులు, అనేక విధానాలు, అనేక రకాల రేట్లు ఉండేవి. కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా విధించే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇటువంటి పన్నులు ఆ పన్నుల వ్యవస్థను సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన అనేక పరోక్ష పన్నులను ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఒక సమగ్ర పన్ను మార్కెట్కు మార్గం సుగమం చేసింది. 2027 జులైలో జీఎస్టీ 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఇది భారత పన్ను వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, అలాగే వ్యాపారులు, వినియోగదారులు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, ఇంకా సరళమైన పారదర్శకమైన పన్ను వ్యవస్థ కోసం ఎలాంటి సంస్కరణలు అవసరం, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబీ హర్షవర్ధన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ జీఎస్టీ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి, అలాగే జీఎస్టీకి ముందు ఉన్న పన్ను వ్యవస్థలోని ఎటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ సంస్కరణను తీసుకొచ్చారు?
1: మనకి జీఎస్టీ 2017 జూలైలో వచ్చిందండి. సో దానికి ముందు, జీఎస్టీ ఇంట్రడ్యూస్ అవడానికి ముందు గనక చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ రకరకాల చట్టాలు అనేటువంటివి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాట్ ట్యాక్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించేవి. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినట్లయితే సర్వీస్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, అట్లా వివిధ రకాల పన్నులు అనేవి ఉండేవి. సో ఇన్ని రకాల పన్నులు ప్లస్ ఒక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి ఇంకొక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి వ్యత్యాసం అనేటువంటిది ఉండేది అన్నమాట. సో ఇటువంటి బహుళ రకాల పన్నుల వ్యవస్థ నుంచి ఒక ఏకరూప పన్ను వ్యవస్థ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 2017లో, ఆఫ్టర్ చాలా చట్టసభల్లో డిస్కషన్స్ ఇవన్నీ అయిన తర్వాత 2017 జూలై 1 నుంచి జీఎస్టీని తీసుకురావడం జరిగింది.
0: సరే, మరి ఇందాక మీరు ఇప్పుడు చెప్పినట్టు 2017 జులై 1 ఈ జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ప్రధాన నిర్మాణాత్మక మార్పు చోటు చేసుకుంది?
1: డెఫినెట్ గా అయితే నిర్మాణాత్మక మార్పు అనేది ఉందని చెప్పుకోవాలండి. సో ఈ దాదాపు మీరు అంటున్నట్టు ఈ 10 ఏళ్లలో జీఎస్టీ అనేటువంటిది 2017 స్టార్ట్ అయినప్పటి నుంచి 2026 వరకు కూడా, సో ప్రతి సంవత్సరం అనేటువంటిది కూడా ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్ను ఆదాయం అనేటువంటిది పెరుగుతూనే ఉంది. పన్ను ఆదాయం పెరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే మార్కెట్ కూడా ఆ విధంగా పెరుగుతుంది అనేటువంటిది అర్థం. మార్కెట్ లో పెరుగుదల అనేది ఉండడము, బిజినెస్ గ్రోత్ అనేది ఉన్నప్పుడే ఆ టర్న్ ఓవర్లు అనేటువంటి పెరుగుతాయి, ట్యాక్స్ అనేటువంటిది కూడా, ఆదాయం అనేటువంటిది ప్రభుత్వాలకు వస్తుంది. సో ఆదాయం అనేది ఉన్నప్పుడే ప్రభుత్వాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవైనా చేయగలుగుతాయి. కాబట్టి సో ఇండైరెక్ట్ గా చట్టం అనేటువంటిది ఆ మార్కెట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసే విధంగా, దోహదపడే విధంగా ఉండాలి. సో జీఎస్టీ రూపకల్పన అనేది ఆ విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు.
0: సార్, మరి ఇప్పుడు జీఎస్టీని వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని అంటుంటారు. మరి ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇంకా వివిధ జీఎస్టీ స్లాబ్లను సామాన్యులకు అర్థమయ్యేలా ఒకసారి తెలియజేస్తాను.
1: అది ఇంతకుముందు ప్రారంభంలో చెప్పుకున్నట్టండి, అంతకుముందు జీఎస్టీ ఇంప్లిమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు మనకి ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేదండి. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సర్వీస్ ట్యాక్స్ నుంచి, అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళకి ఆదాయం వచ్చేది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలకు చూసినట్లయితే కనుక వ్యాట్, లగ్జరీ ట్యాక్స్ అట్లా ఈ జీఎస్టీకి ముందు ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేది, ఎవరి ఆదాయం వాళ్ళకు ఉండేది అనమాట. బట్ ఎప్పుడైతే జీఎస్టీని తీసుకురావడము, దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఒక పన్ను ఒక చట్టం, ఒక పన్ను ఒక

0: దేశం అనేటువంటిది ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, సో ఇవన్నింటినీ కలిపేయాల్సి వచ్చింది. సో దీని డెలిబరేషన్స్ లో కూడా అన్ని కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని, సో మన ఇప్పటి వరకు మనం విడివిడిగా ట్యాక్సులు ఎవరికి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నాము. ఒక వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నాడో ఒక్కొక్క ట్యాక్స్ గురించి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. సో మనం అందరం కలిపేసి సింగిల్ ట్యాక్స్, ఒక జీఎస్టీ లాగా ఫామ్ అవుదాం, ఒక సింగిల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది. సో వ్యాపారస్తుడికి కూడా ఒక ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది, 10 మంది దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏదన్నా అసెస్మెంట్ కానీ ఏదన్నా ఇష్యూస్ ఉంటే కూడా. సో అలా అనుకుని ఇప్పటి వరకు ఆదాయం ఉన్నవి అందరూ కూడా రెండింటిని మొత్తం క్లబ్ చేసి సింగిల్ గా ఓన్లీ జీఎస్టీ అనేటువంటిది పెట్టుకున్నాం. సో పన్ను అయితే జీఎస్టీగా ఒక సింగిల్ జీఎస్టీగా తీసుకొచ్చాము, కానీ ఎప్పుడైతే ఇద్దరు ఆదాయాలు కలిపి వచ్చిందో, సో ఈ జీఎస్టీ రూపేణా వచ్చే ఆదాయం కూడా ఏమవ్వాలి, అగైన్ కేంద్ర ప్రభుత్వానికి కాస్త వెళ్లాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త వెళ్లాలి. సో దానికోసం ఏం చేసాము అంటే, అగైన్ మనకి 1 రూపాయి ట్యాక్స్ కలెక్ట్ అయ్యిందంటే 50 పైస కేంద్ర ప్రభుత్వానికి వెళ్లేటట్టు, 50 పైస రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటట్టు నిర్ణయించడం జరిగింది. అదే మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. జీఎస్టీ అనేటువంటిది పన్ను, సిజిఎస్టీ అంటే సెంట్రల్ జీఎస్టీ అని, అంటే ఆ పోర్షన్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఎస్జిఎస్టీ అనేటువంటిది స్టేట్ జీఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాని మీద మనం కలెక్ట్ చేసేటువంటి పన్నునే ఐజీఎస్టీ అని అంటారు అన్నమాట, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అని అంటారు.
1: సార్, మరి ఇప్పుడు జీఎస్టీ అమలుతో ఈ కేంద్ర రాష్ట్రాల పన్నుల వ్యవస్థలో, ముఖ్యంగా రాష్ట్రాల ఆదాయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
0: రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాల ఆదాయాలు అయితే కానీ గణనీయంగానే పెరిగాయండి. అంటే చెప్పాలంటే ఆదాయం పెరిగిందంటే ఒకటేనండి, మనకి బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ బిజినెస్ అనుకూలమైన వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు, సో ఆటోమేటిక్ గా బిజినెస్లు, కొత్త కొత్త బిజినెస్లు రావడము, లేకపోతే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పాన్షన్ కి వెళ్లడం, కొత్త ప్లాంట్లు ఎప్పుడైతే మార్కెట్ అనుకూలంగా ఉందనుకోండి, రకరకాల వ్యాపారవేత్తలు వచ్చి వ్యాపారం అనేటువంటి స్టార్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు కావచ్చు, ఈవెన్ చిన్న చిన్న వాళ్ళైనా కావచ్చు. సో మార్కెట్ అవకాశాలు బాగున్నాయి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్న తను కూడా ఇంకొక బిజినెస్ ఎక్స్పాన్షన్ కి వెళ్తారు. సో ఎప్పుడైతే ఇట్లా మార్కెట్ అనేటువంటిది మంచిగా ఉంటుందో, బిజినెస్ పెరిగినప్పుడు టర్నోవర్ పెరుగుతుంది, దాని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ 10 వేలల్లో ఆల్మోస్ట్ ఈ కోవిడ్ టైం ఒకటి పక్కన పెడితే మిగిలిన అన్ని ఇయర్స్ లో కూడా ప్రభుత్వ ఆదాయం అయితే గణనీయంగానే పెరిగింది. అగైన్ దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఈ చట్టము ఎంత ప్రభావితం చేసింది మార్కెట్ ని అనేటువంటిది కూడా, అంటే పాజిటివ్ గానే ప్రభావితం చేసింది అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ గణనీయమైనటువంటి వృద్ధి అయితే సాధిస్తుంది జీఎస్టీలో.
1: సార్, మరి ఇప్పుడు గత 9-10 ఏళ్లలో జీఎస్టీలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఉన్న జీఎస్టీకి ప్రస్తుతం ఉన్న ఈ జీఎస్టీ వ్యవస్థకు మధ్య వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటి?
0: ముఖ్యమైన మార్పులు అంటే అండి, ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 2017 లో, అగైన్ దీనికి కూడా మనము కాస్త ముందుకెళ్లాలి. సో బిఫోర్ 2017 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎవరి ఆదాయ మార్గాలు వాళ్ళకు ఉండేవి. సో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు నావి ఇన్ని రకాల పన్నులు, వీటి మీద నుంచి నాకు ఇంత ఆదాయం వస్తుంది, సో బడ్జెట్ పరంగా మనం ఎంత క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అనేది సేమ్ వే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా అనేటువంటిది ఉంది. కానీ ఎప్పుడైతే ఇవన్నీ రెండింటిని కలిపేసి మెర్జ్ చేసి ఒక సింగిల్ దాంట్లోకి తీసుకొచ్చారో, అప్పుడు ఏమైంది అంటే ఈ కొత్త మార్పు ఏ విధంగా మార్కెట్ తీసుకుంటుంది అనేటువంటిది ఒక థియరటికల్ గా ఊహాగానాలే తప్పనిస్తే ఎవరికి కూడా తెలియదు. 2017 జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో అందువల్ల, సో అప్పటికి ప్రభుత్వానికి ఉన్న ఆదాయాలు మినిమం ప్రొటెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ అని అంటారండి. సో దాని ప్రకారము మినిమం ఇప్పుడున్న ఆదాయము కంటిన్యూ అయ్యే విధంగా ఈ పన్ను రేట్లు కూడా లైక్ 5, 12, 18, 28% అలా పన్ను రేట్లు ఉంటాయి 1% నుంచి, ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అప్పట్లో. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాదాపు 7-8 ఏళ్ళు జీఎస్టీ అంతా నడిచిన తర్వాత ఈ మార్కెట్ పరిస్థితులు కానీ, మన మార్కెట్ కూడా ప్రైవేటైజేషన్, ఓపెన్ ఎకానమీ, ప్రపంచంలో మార్కెట్లతోటి అనుసంధానం ఉంటుంది, ఎగుమతులు కానీ దిగుమతులు కానీ వాటి ప్రభావం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏదో 1-2 ఇయర్స్ అని కాకుండా దాదాపు ఒక 7-8 ఇయర్స్ ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసిన తర్వాత, ఓకే మనము ఈ పన్ను రేట్లు కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్న పన్ను రేట్లని కొన్ని వస్తువుల మీద, ఎవరైతే సామాన్య ప్రజలకు సంబంధించి వాడేటువంటి వస్తువులు గాని సేవలు గాని వాటి మీద మనము కొంచెం పన్ను తగ్గించినా సరే ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది ఏమి పోదు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఒక మేజర్ రిఫార్మ్ అండి జీఎస్టీ వచ్చిన తర్వాత నుంచి. చిన్న చిన్నవి చాలా వచ్చాయి కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషలీ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెప్టెంబర్ 2025 లో జీఎస్టీ 2.0 అని రిఫార్మ్స్

0: ఇచ్చాయన్నమాట. సో అందులో చాలా వస్తువుల మీద సేవల మీద పన్ను రేట్లు తగ్గించారు. అంటే 28 నుంచి 18కి తీసుకురావడము, 18 ఉంటే 12 నుంచి 5కి, 5లో ఉన్న వాటిని ఎగ్జెంప్ట్ చేయడము, అట్లా ఎస్పెషలీ కామన్ మ్యాన్ రెగ్యులర్ గా నిత్యావసరాలు వాటికి సంబంధించినవన్నీ కూడా, అది ఒక మేజర్ రిఫార్మ్ లాగా చెప్పుకోవచ్చు జీఎస్టీ 2.0 అనేటువంటిది.
1: చాలా మంచిది సార్. మరి జీఎస్టీ ప్రారంభ దశలో ఈ చిన్న వ్యాపారులు, ఈ ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
0: ఫస్ట్ నుంచి కూడా అండి, చిన్న వ్యాపారస్తులకి, ఎంఎస్ఎంఈలకి అందరికి కూడా, అంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్లను బట్టి జీఎస్టీలో ఏంటంటే, పెద్ద వ్యాపారస్తులకి ఎలాగైతే రిటర్న్ ఫైలింగ్ ఇవన్నీ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయో బాధ్యతలు, అంటే పన్ను కలెక్ట్ చేసి ఎవ్రీ మంత్ డిపాజిట్ చేయడం అలాంటిది, రిటర్న్ ఫైల్ చేయడం, ఆన్లైన్లో పే చేయడం ఇలాంటివి. సో ఎంఎస్ఎంఈలు చిన్న తరహా పరిశ్రమలకి, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ట్రేడర్స్ కూడా కావచ్చు, సో వాళ్ళకి ఏంటంటే కాంపోజిషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. సో దానికి ఏంటంటే, నా టర్న్ ఓవర్ 1.5 crore మించి ఎక్కువ ఉండదు, సేవల్లో 50 lakhs మించి ఎక్కువ ఉండదు, అట్లా అనుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ రెగ్యులర్ స్కీమ్ లో లేకుండా కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చు అండి. దానివల్ల ఏమవుతుందంటే, మిగతా రెగ్యులర్ జీఎస్టీతో కంపేర్ చేసినప్పుడు ఈ కాంపోజిషన్ స్కీమ్ లో ఏంటంటే అన్ని చాలా సరళతరంగా ఉంటాయి. రిటర్న్స్ కూడా 3 నెలలకు ఒకసారి వేయచ్చు, ఓన్లీ ఒకే ఒక రేట్ ఉంటుంది, 1% అనే ఒక రేట్ మాత్రమే ఉంటుంది. 3 నెలలకు ఒకసారి రిటర్న్ వేయచ్చు, పే చేసుకోవచ్చు, అట్లా కంప్లైన్స్ లెవెల్స్ అనేటువంటివి కూడా వాళ్ళది తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో స్టార్టింగ్ నుంచి కూడా అది ఎంఎస్ఎంఈలకి, కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి ఉందండి.
1: సార్ మరి చివరగా, రాబోయే సంవత్సరాల్లో జీఎస్టీ మరింత సరళంగా, పారదర్శకంగా, ఇంకా ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీగా మారేందుకు ఎలాంటి సంస్కరణలు అవసరమని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: డెఫినెట్ గా ఇంకా కొన్ని, అంటే మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు జీఎస్టీ 2.0లో సెప్టెంబర్ 25లో చాలా భారీ సంస్కరణలు అనేటువంటివి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇటువంటివి, ఒకటి ఫైనల్ గా ఈ చట్టాల యొక్క ఉద్దేశం అండి, ట్యాక్సేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవ్వాలి. ఎవరైనా సరే వచ్చి వ్యాపారం చేసుకోవాలంటే స్వేచ్ఛగా, పరిధిలోకి లోబడి, చట్టాలకు లోబడి ఫ్రీగా చేసుకోగలగాలి, ఎక్కువ ఇబ్బందులు లేకుండా. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కి తగినంత ఆదాయం రావాలి, అండ్ అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కామన్ మ్యాన్ మీద ఎక్కువ బర్డన్ కూడా పడకుండా చూసుకోవాలి. సో ఈ మూడింటిని, ఏదైనా సరే ఒక పన్నుని ఒక 1% తగ్గించడం అయినా, పెంచడం ఏదైనా సరే గవర్నమెంట్ అనేటువంటిది, ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటుంది. సో ఏదో ఒక్క దాని గురించి ఆలోచించి టక్కనే డెసిషన్ తీసుకోలేము, ఎందుకంటే దిస్ ఆర్ ఆల్, ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్. ఇకపోతే మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే, అన్ని చట్ట పరిధిలో లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా చేసుకునే వాళ్ళకి కంప్లీట్ ఆన్లైన్ అండ్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉంటుందండి, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు. బట్ ఏదన్నా ఇట్లా మిస్చీఫ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా దానికి తగినట్టు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటివి ఉన్నాయి. సో మీ ద్వారా నేను ఒకటి కామన్, అంటే మీ కామన్ రీచ్, మనం అందరు మీరు ఆకాశవాణి ద్వారా ఎప్పుడు ప్రజలకి వెరీ హై రీచ్ లో ఉంటారు కాబట్టి ఒక చిన్న సందేశం నేను ఇవ్వాలనుకుంటున్నానండి. మనకి ఏంటంటే మెయిన్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఈ పాన్, ఆధార్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పాన్ అండ్ ఆధార్ లేకుండా, ఇండివిజువల్ యొక్క పాన్ గాని ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ అనేటువంటిది రాదు. సో అవి ఈ మధ్య మిస్యూజ్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నామండి. సో అందరికీ కామన్ పబ్లిక్ కి నా యొక్క అపీల్ ఏంటంటే, ఎక్కడ కూడా తెలియని వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళకి మీ యొక్క ఆధార్లు కానీ, ఫోన్ నెంబర్ ఓటీపీలు, ఆధార్లు, పాన్ నెంబర్లు దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే అది ఏదో చాలా క్యాజువల్ గా ఏదో నెంబరే కదా ఇచ్చాను అనుకున్నా సరే, కార్డే కదా ఇచ్చామనుకుంటే కూడా వాటిని తీసుకుని మిస్యూజ్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఫైనల్ గా ఏమవుతుందంటే, చట్ట ప్రకారం ఎవరిదైతే ఆధార్ పాన్ ఉంటుందో వాళ్ళనే బాధ్యుల్లాగా కన్సిడర్ చేస్తారు. సో మేము కూడా వీలైనంత వరకు ఈ అవగాహన కల్పిస్తున్నాము. సో ఈ కార్యక్రమం ద్వారా ఐ థింక్ ఇది కనుక మీరు ఈ మెసేజ్ అందరికి రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి.
1: ధన్యవాదాలు సార్. జీఎస్టీ పన్నులో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, అవి మన ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయి, అలాగే వ్యాపారస్తులకు ఈ పన్ను చెల్లింపు ఎలా సులభతరమైంది, ప్రజలు జీఎస్టీ విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయంపై చాలా చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా

అన్నదమ్ముల సవాల్ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన శ్రీనారాయణ రెడ్డి, సంగీతం చెల్లపిల్ల సత్యం.

తర్వాత దొంగమగుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలాపాండ యుగల గీతం అంటారు. సంగీతం చక్రవర్తి, రచన సినివెన్నెల సీతారాం శాస్త్రి.

ప్రేమికుడు చిత్రం నుంచి ఏఆర్ రహమాన్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రహమాన్, రచన రాజశ్రీ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూనమల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన 14.5 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దృశ్య మాధ్యమం ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను పరిశీలించడంతో పాటు చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని, ప్రపంచ నిర్ణయాల ప్రక్రియలో భారత్ ఆఫ్రికా ఖండానికి ఇప్పటికీ తగిన ప్రాతినిధ్యం లేకుండా ఉండడం సమంజసం కాదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వ్యాఖ్యానించారు. 3 దేశాల ఆఫ్రికా పర్యటనలో చివరిగా ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలోని అడ్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. 2023లో భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత్ తీసుకున్న చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్యత్వాలు రెండింటిలోనూ ఆఫ్రికా దేశాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని జయశంకర్ సూచిస్తూ,
1: Adwa belongs not just to the history of Ethiopia, it belongs to Africa, and in many ways it belongs to the history of the global south. It strengthened the belief that all subjugated people had the right and the capacity to determine their own destiny, especially as our own freedom movement was also ultimately one about human dignity. It was also about political independence, certainly, and it was equally about the right and to make our own sovereign choices.
0: అదే విధంగా ఆఫ్రికా దేశాలతో భారత సంబంధాలు మరింత బలపడుతున్నాయని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఆఫ్రికాకు భారత నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరువవుతోందని వెల్లడించారు. అలాగే భారత్ మద్దతుతో ఆఫ్రికా వ్యాప్తంగా 4.5 బిలియన్ డాలర్ల విలువైన 200లకు పైగా అభివృద్ది ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆధునిక యుద్ద విధానాలతో పాటు ప్రపంచ భద్రతా వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పొరుగు దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాటి వ్యూహాత్మక ప్రభావాలను కూడా నిరంతరం అంచనా వేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వాయుసేన స్థావరంలో ఈరోజు నిర్వహించిన తరంగశక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు వ్యూహాత్మక దృక్పథం పరంగా సమూల మార్పులు చేసుకుంటున్నాయని తెలిపారు. కీలక రక్షణ సాంకేతికతలను దేశీయంగా రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ, నిర్వహణ, ఆధునీకరణ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే ఆత్మ నిర్భర్ భారత్ ప్రధాన ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
2: India's vision of Atmanirbhar Bharat doesn't mean isolation from the world. India is developing capabilities not only for its own requirements. The Akash air defense system, ISR radars, electronic systems, and a growing range of unmanned and aerospace technology demonstrate the increasing depth of that capacity. Crucially, our push now extends to advanced aero engine development and co-production, aiming to master the most complex pillar of aviation technology.
0: అందరికీ సులభంగా తక్కువ ఖర్చుతో కూడిన మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు

ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలు మరింత మందికి విస్తరిస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 53 టెలిమానస్ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని, ఇప్పటి వరకు ఈ హెల్ప్ లైన్ కు 48 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయని తెలిపారు. మానసిక సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలు కళంకాన్ని తొలగించేందుకు ఇది కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత నెలలో ఫ్లై దుబాయ్ విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లో కెప్టెన్ స్మిత్ మచార్పై జరిగిన దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. యాంటీ హైజాకింగ్ చట్టం 2016, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యుఐపిఏ 1967లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గుజరాత్కు చెందిన కెప్టెన్ స్మిత్ మచార్ గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానానికి పైలట్గా వ్యవహరించారు. విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లోపల ఉన్న కో పైలట్ ఆయనపై దాడికి పాల్పడడంతో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైనప్పటికీ స్మిత్ మచార్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. తాజాగా ఈ దాడి వెనుక ఉన్న కుట్ర కోణాలను వెలికితీసేందుకు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి సమాధానమిచ్చింది. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని, అది శాశ్వతంగా భారతదేశంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యూయార్క్లో జరిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీ 4వ కమిటీ సమావేశంలో వలసవాద నిర్మూలన అంశంపై చర్చ సందర్భంగా భారత్ రైట్ ఆఫ్ రిప్లైను వినియోగించుకుంది. పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ మహిమా కుమార్ మేవార్, జమ్మూ కాశ్మీర్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగిస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో హక్కులు, కనీస అవసరాల కోసం ఆందోళన చేసిన పౌరులను పాకిస్తాన్ బలగాలు, వాటి మద్దతుదారులు హతమార్చారని ఆరోపించారు. విపక్ష కూటమి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచేందుకు, ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. భోపాల్లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో వికసిత్ భారత నిర్మాణానికి ఓవైపు దేశ ప్రజలందరూ అండగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాయని చెప్పారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలు పురోగతి సాధించడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలలో బీజేపీ ఎన్డీఏ సాధించిన విజయాలు కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, నరేంద్రమోదీ నాయకత్వంపై దేశ అభివృద్దిపై ప్రజలకున్న అపరిమితమైన నమ్మకానికి నిదర్శనమని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 8 వారాలుగా కొనసాగిన నష్టాల పరంపరకు ముగింపు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం కారణంగా ముడి చమురు ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు పుంజుకోవడం విశేషం. ఈ వారం బీఎస్ఈ సెన్సెక్స్ 563 పాయింట్లు లాభపడి 72472 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచి 99 పాయింట్లు పెరిగి 22520 స్థాయికి చేరింది. ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 సూచి స్వల్పంగా లాభపడగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచి వారంలో 0% మేర పెరిగింది. వాతావరణం. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో కూడా రాగల 2 రోజుల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించింది. మరోవైపు కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశముందని ఐఎండీ తెలిపింది. న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ డీసీపీ కుమార్ అభిషేక్ పాత్రికేయులకు తెలిపారు. న్యూఢిల్లీ ప్రాంతంలో ముందస్తు తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. నేటి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రణాళిక రచించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. మరోవైపు న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నామని, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా సహాయం అందిస్తున్నామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ వికాష్ కుమార్ తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు.

భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్

0: మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్ర నుంచి ప్రసారం వింటారు. అనంతరం న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్ర నుంచి రిలే. తర్వాత 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్ర నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే విశాల్ శర్మ. విదేశ మంత్రి సుబ్రహ్మణ్యం జై

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఒకడో చిత్రం నుంచి ఉదిత్ నారాయణ సుజాత పాడిన పాట వింటారు. సంగీతం మణి శర్మ.

తర్వాత ఏప్రిల్ ఫస్ట్ విడుదల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రపాండ యుగల గీతం అంటారు, సంగీతం ఇళయరాజా, రచన సిరివేందుల సీతారామ శాస్త్రి.

తర్వాత క్షణం క్షణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్రపాండ పాట వింటారు. సంగీతం కీలవాణి.

తర్వాత ప్రాణం చిత్రం నుంచి కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం కమలాకర్, రచన సాయిత్రి హర్ష.

తర్వాత ప్రాణం చిత్రం నుంచి సోనూ నిగం మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట వింటారు. సంగీతం కమలాకర్, రచన సాయి శ్రీహర్ష.

చివరగా సీతామహాలక్ష్మి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలా పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, రచన వేటూరి సుందరరామూర్తి.

చూసిందంటే పున్నమి కావాలా, కాసంతా చూసిందంటే కడలే పొంగల, ఎండి తెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల, ఆ ఎదుగు ఒదుగు ఎలుగు కన్నులై.

మీరెంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు? మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం, అర్చనాజీ ఉపాధ్యాయ కర్ణాటక వాకల్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అంటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:59 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: Today, Commerce and Industry Minister Piyush Goyal said the framework announced in February is being reassessed amid changes in the US tariff landscape. He added that India is seeking more favorable tariff terms to ensure its goods remain competitive in the American market. Mr. Goyal said India is simultaneously pursuing trade agreements with several partners, including Israel, Chile, the Gulf Cooperation Council, and the Eurasian Economic Union. The National Investigation Agency has registered a case to investigate last month's mid-air cockpit attack on Captain Smith Machar aboard a Fly Dubai flight. The case has been registered under the relevant provisions of the Anti-Hijacking Act 2016 and the Unlawful Activities Prevention Act 1967. Captain Machar, who hails from Gujarat, was stabbed and seriously injured by his co-pilot in the cockpit of Fly Dubai flight while traveling from Dubai to Tel Aviv on the 30th of last month. The flight was carrying 174 passengers, including 27 children. Several leaders across the world praised the bravery of Captain Machar, who saved the lives of passengers despite being injured. Several protesters who were attempted to reach the protest site at Jantar Mantar in New Delhi today were detained by Delhi police. Yesterday, Delhi police had denied permission for the protest called by CJP. Those who have been detained are gradually being released. In view of the protest called by CJP against the Election Commission, heavy security arrangements are put in place across the national capital. Along with Delhi police officers and personnel, paramilitary personnel have been deployed to prevent any breach of law and order. Delhi police had denied permission for the demonstration, citing the prevailing law and order situation and prohibitory orders in New Delhi district. Special Commissioner of Police, Law and Order, Devesh Chandra Srivastav, said that Delhi police is actively engaging with the public, urging them not to participate in any illegal protests. Mr. Srivastav said that overall, the situation is fully under control. The BJP today said that its victory in the recent bi-polls has proved that democracy has crushed the attempt of those who want to spread anarchy in the country. Addressing a press conference in New Delhi today, BJP MP Ravi Shankar Prasad said that BJP is not against peaceful protests, but the opposition parties are resorting to street protests to compensate for the electoral losses. He also accused the opposition parties of creating hardships to the people of Delhi for the past 3 to 4 days through their protests. Delhi Metro Rail Corporation has informed entry and exit gates of all 45 metro stations which were closed due to security reasons are now open. It added that interchange facilities at all the concerned metro stations are now available. Earlier today, the Delhi Metro had announced that 45 metro stations will remain closed until 10 p.m. These stations have been closed since yesterday due to security reasons. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇక రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసారాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, దేశమును ప్రేమించమన్న బృందగానం, రచన శ్రీ గురజాడ అప్పారావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనీలు, ముందుగా సౌందర్య లహరి, తర్వాత సూర్యదండకం, అనంతరం సన్నతి గీతాలు వింటారు. 6:30 చింతన, బైబిల్ సూక్తులు, వ్యాఖ్యాత రెవరెండ్ గొల్ల మార్టిన్ శాంతికుమార్. 6:30 పొలం పనులు, పశువుల పోషణలో బాహ్య పరాన్నజీవుల సమస్య జాగ్రత్తల గురించి శ్రీయన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో. 7:15 ఈ మాసపు పాట, కాదన రాధా, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గాయకులు శ్రీ మల్లాది సూరిబాబు. 7:20 ఉదయ సమయాల్లో నేటి మాట, అంతర్జాతీయ బాలిక దినోత్సవంపై విశేషాలు, తర్వాత జయప్రకాష్ నారాయణ గారి జన్మదినం సందర్భంగా ఆయన విశేషాలు, తర్వాత సినీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఆయన విశేషాలు, అనంతరం లేఖావళి, శ్రోతల ఉత్తరాలకు మా స్పందన పోస్ట్ కార్డు లేదా వాట్సాప్ ద్వారా, వాట్సాప్ నంబర్ 7416171 7499 లేదా ఈమెయిల్ కూడా పంపించవచ్చు. arpcvsp@gmail.com కూడా తెలియపరచవచ్చు. అలా తర్వాత పుష్పాంజలి సమాచార వాణి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచనాశ్రీ ఏవిఎస్ ప్రసాద్, 8:30 నిమిషాలకు అనుసంధాన కర్ణాటక

సంగీత కచేరీ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ 9:30 పాటలు పలికి తెలుగు చిత్ర గీతాలు శ్రోతలు కోరిన పాటలు వింటారు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 భక్తి సంగీతం కుమారి ఎల్ అంజన శ్రీనిత్యా పాడిన భక్తి గీతాలు శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్ శ్రీ పూర్ణం రవీంద్రుడు మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో భువన మోహనం కథానిక రచన సచివాడ సిస్టర్స్ పఠనం శ్రీమతి డి శ్రీదేవి. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో గాజువాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కదంబ కార్యక్రమం. ఇక సాయంత్రం 3:00 తెలుగు నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు తెలుగు మెలోడీ సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర వికాసం తర్వాత ప్రేరణ వ్యక్తిత్వం అంటారు. 7:15 పల్లె సీమలు వ్యవసాయాల కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామ రైతు శ్రీ కె రామన్ గారి సాగు అనుభవాలు తెలుసుకుందాం. తర్వాత జానపద గీతం అనంతరం వ్యవసాయ సమాచారం. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ జగదీష్ హోగర్ గారి తబల ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు వాతావరణ విందాం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్ కాక కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణం సాధారణంగా ఆకాశం మేఘకృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 34 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 26 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. స్టూడియోలో సమయం 11:14:40 కావస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3:23.6 అనగా 900 కిలోహెర్ట్జ్ పై మీడియా ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.